ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 45 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాతవేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై దేశభక్తి గీతం వింటారు.

0: African to mark the auspicious occasion. In women's cricket, India will face Sri Lanka in the gold medal clash at Asian Games in Nishin, Japan today. The match will begin at 10:30 a.m. IST. India sealed their spot in the final with a dominant 114-run victory over Bangladesh. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు.

ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గేయం వింటారు.

కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇది కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికి 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయ్యాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రిసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం

0: అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. వాతావరణం. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
3: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

0: తెలిపారు. దేశంలో ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రకటనలు ప్రసారమవుతాయి. ఉదయం 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణా సాయిరామ్ గారి గాత్రం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఉదయం 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం మరియు శీతాకాలంలో గొర్రెలలో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ చర్యల గురించి ఎల్కతుర్తి మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి రవీందర్రెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం వంకాయ కూరగాయ సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్ర రైతు వి రమణారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:30 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. రాత్రి 10:00 డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:20 నుండి రాత్రి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:00 కావస్తుంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: మహబూబ్ నగర్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
1: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. రాష్ట ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమం మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో సుమారు 3.81 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 1,27,56 మంది లబ్ది పొందారని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 1,30,46 జీరో బిల్లులు జారీ చేసి 107.77 కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ అందించినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 50,314 మంది శస్త్రచికిత్సల ద్వారా లబ్ది పొందగా 145.79 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 10,232 ఇళ్లు మంజూరు కాగా 9,208 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. చేయూత పింఛన్ల ద్వారా 94,176 మందికి ప్రతి నెల 23 కోట్ల పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కింద 2,12,153 మంది రైతులకు 818.22 కోట్ల రూపాయలు జమ చేసినట్లు, పంట రుణమాఫీ కింద 76,385 మంది రైతులకు 597.05 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏఐ ల్యాబ్లు, అమ్మా ఆదర్శ పాఠశాలల అభివృద్ది వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలతో పాటు IIIT మంజూరైనట్లు చెప్పారు. భూభారతి ద్వారా భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, రహదారుల అభివృద్ది వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వైద్య ఆరోగ్యం, పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక రంగాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమ ఏర్పాటుతో మహబూబ్ నగర్ జిల్లాలో పారిశ్రామిక ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడనున్న నేపథ్యంలో భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. భూసేకరణలో రైతులకు న్యాయం జరిగేలా చట్టపరమైన నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో బ్రహ్మోస్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణపై కలెక్టరేట్లో నిర్వహించిన నెగోసియేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రైతులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువ, పరిహారం, రైతుల జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులు ప్రస్తుత మార్కెట్ విలువలను పరిగణలోకి తీసుకుని మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతో పాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన తర్వాత జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని హంగులతో కూడిన అత్యుత్తమ విద్యాసంస్థగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కళాశాలను సుమారు 70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ హన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవుట్ పేషెంట్ల సంఖ్య, మందుల నిల్వలు, ల్యాబొరేటరీలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో కుటుంబాలు, గ్రామాలు అభివృద్ది చెందుతాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో MGNREGS పథకం కింద 10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడు

మాట్లాడుతూ మహిళా సమాఖ్య భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమని మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ రకాల రుణాలు అందిస్తోంది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్ వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్టును అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీశాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామక్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలక

పత్రికను అందుబాటులో ఉంచారు. పిఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారట్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరీ, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో
స్వర్ణ పథకం కోసం ఈరోజు భారత్

0: శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై వాణిజ్య ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
5: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
5: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
5: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142. ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా గొర్రెద పుల్ల.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
9: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: సర్దుబాటు అయింది.
11: దేనికి?
10: చిన్ని ఫీజుకి.
11: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
12: ఆర్బీఐ చెబుతుంది
11: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:20 ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథములు అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహవయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధ

0: ఉద్ధృతమన్నారు. నాలుగు వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు, దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుణ్ణి కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు, వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్దేహి అష్టోపచారై అభ్యర్చ్య అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడి వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాం భరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు, అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణ కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త బృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడో, అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషుగోచరాన్,

ఏ వైపు అయితే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణ. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే, మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్ చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే, దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వచ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని దురభిమానం

0: అభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని దురభిమానాన్ని నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అనంట. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ పరమాత్మయందు భక్తి, ఇతర విషయాల వైపు వైరాగ్యము జ్ఞానము, వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గుర్చి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వ సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారికి వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణుడైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యవ్వన

స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మాడవీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలో ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్యస్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమయమైన ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుడి యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు. స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామి ధర్మదేవతే ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవారిని ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయితి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యి.

0: అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తులను రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే ప్రధాని తోలి భక్తులను ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయదేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకట నాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు తటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి. స్వామిని స్మరించినా కూడా సర్వదోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సవకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్స రక్షణ ధియ అతిష్టద్దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు. రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభి పతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతత. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం యొక్క రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానాభిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్గుగ్గుల సంభూతై ధూపితంచ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మక్రిముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి

అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్తతః. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథంపైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆసీనుడైన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానావాద్యీ సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు. అప్పుడు మనం పరమాత్మని మనం రథాన్ని అధిరోహించవయ్యా స్వామి, భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్య ఘోషములు అనేక వేద ఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి. అటువైపు ఇటువైపు వేద ఘోషములు వాద్య ఘోషములు అవనే మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే శ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు వేసేటువంటి ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధయాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మను చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి. అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మని దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్యగమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడవీధి నుండి పశ్చిమ మాడవీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవని చేయలేరు.
సాక్షాత్తుగా దేవాది దేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే గాని ఇంత దివ్యమైన

0: అనేటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే, స్వామి ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటిని వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షతు జిహ్వామ్మే లోకవార్తా దురన్నత దుర్వార్తా దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నిన్ను నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆనంద నిలయానికి నాలుగు వైపులా నాలుగు మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే నాలుగు వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపునటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించువాడు కాబట్టి స్వామికి వేదములే స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి. వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అని పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రము లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తూ ఉన్నారు. జానుం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషుష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేత్ పరోలేకే పరే లోకే శ్రేయాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత్యాత్మ భక్తైర్ భాగవతి సహాని. వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం నిలిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ
0: వెంకటరమణ
1: గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జే విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణా సాయిరామ్ గారి గాత్రం వింటారు.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఇండస్ట్రియల్ డెస్టినేషన్స్ డ్రైవింగ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ ఇన్క్లూడింగ్ ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. విత్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ PLI, ది స్టేట్ ఎయిమ్స్ టు బి ఇండియాస్ సెమీకండక్టర్ క్యాపిటల్ విత్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్. ఇన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, కర్ణాటక ప్లాన్స్ టు బూస్ట్ ఇట్స్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇన్ హై వాల్యూ టెక్స్టైల్స్ ఇన్క్లూడింగ్ టెక్నికల్ అండ్ స్మార్ట్ ఫ్యాబ్రిక్స్. కర్ణాటక లీడ్స్ EV మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, సపోర్టింగ్ EV బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ EV పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ డెడికేటెడ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. ద PLI స్కీమ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ ఫర్ ది మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ద స్టేట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ బయోమాస్ ఎనర్జీ, ఆఫరింగ్ సబ్సిడీస్ ఫర్ PLI స్కీమ్స్ ఫర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సచిన్ సబిన్స్, ఏ ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ బెల్గాం అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బెల్గాం చేంబర్ ఆఫ్ కామర్స్, ఎక్స్ప్లెయిన్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్.
1: PLI స్కీమ్ ఇన్ ఇండియా వాజ్ లాంచ్ టు బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, రిడ్యూస్ imports and increase the local employment. The scheme was launched in 2021 across 14 sectors, namely telecommunications, textiles, medical devices, automobiles, specialty steel, food product, high energy solar modules, cell batteries, drones, pharma, with a total outlay of 1.97 lakh crores. Initially it was launched in 2021 and then expanded to another 14 sectors.
0: The government of India's production linked incentive schemes are performance linked incentives that reward companies for incremental sales of products manufactured in the domestic units. Tukaram Gowdaji, Akashwani News, Bengaluru.
2: This is Akashwani giving you the news.
3: Stay connected with AIR News. Follow us on X at AIR News Alerts and visit newsonair.gov.in for the latest updates.
2: Welcome back. You're listening to Morning News. External Affairs Minister S. Jayashankar held talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on the sidelines of the UN General Assembly in New York last night and discussed regional and global issues. Mr. Jayashankar arrived in New York City on Sunday, leading the Indian delegation for the 81st session of the UN General Assembly. Mr. Jayashankar will address world leaders at the general debate from the UNGA podium on 26th of September. His engagements commenced with a meeting with French Foreign Minister Jean-Noël Barrot. In a social media post, Mr. Jayashankar said, "The regular meetings and telecons enable both countries to maintain the momentum of special global strategic partnership." He said that during the meeting, regional and global issues, specifically the Ukraine and Gulf crisis, were discussed. Both the leaders also exchanged views on multilateral issues, including the reform of UN Security Council. Britain has agreed to provide limited support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. Riyadh has requested the support after the Houthis, who control the most populous parts of Yemen, intensified their attacks on Saudi Arabia, a new front in the wider war that began with US and Israeli strikes on Iran in late February. For the new air-to-air refueling support, Britain will deploy one Voyager plane in the coming days. Britain and Saudi Arabia have been close military allies for decades, with Britain serving as one of the kingdom's largest arms suppliers. Earlier this year, Britain deployed its Sky Sabre air defense system to Saudi Arabia to help protect it from Iranian missile attacks during the US-Israeli conflict with Iran. In Bihar's Jamui district, police have detained three accused in connection with an incident involving the alleged molestation and indecent behavior with a minor girl student. We have a report.
4: Jamui Superintendent of Police Vishwajit Dayal said that an FIR has been registered under relevant sections of the Bharatiya Nyay Sahita and the POKSO after a detailed investigation of the viral video. He said that a special investigation team constituted under the leadership of Sub-Divisional Police Officer Deepthi Munali is conducting raids to arrest other absconding accused. He added that the action is also being taken to remove the uploaded video from the social media platforms.
5: Abhi tak jo hai video ke aadhar par jaan के आधार पर तीन लोगों को हिरासत में लिया गया। ये सभी जो है मड़वा गांव है, यहीं पे जमुई थाना क्षेत्र में वहीं के लोग हैं।
4: स्पोर्ट्स मिनिस्टर एंड जमुई MLA श्रेयसी सिंह हैज आल्सो कंडेम्ड द इंसिडेंट। शी सेड दैट द एडमिनिस्ट्रेशन इज टेकिंग प्रॉम्प्ट एक्शन इन द मैटर।
6: मैं जमुई के प्रशासन को निर्देशित किया है

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, భువనచంద్ర గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

అంకురం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. హంసలేఖ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి హనుమాన్ చిత్రం నుండి గౌరవ

గాండేవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీకుమార్ పాడిన పాట. వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమలో ఇప్పుడు వినండి శివ చిత్రం నుండి ఎస్ జానకి మనో పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివరంజని చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

ఖైదీ నెంబర్ 786 చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. భువన చంద్ర గీతం, రాజ్ కోటి సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి శుభలగ్నం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట జొన్న విత్తుల గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి స్వాతిముత్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 10 గంటలు. ఇక తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి పనికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుండి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి

సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్ధత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్కు విశేష స్పందన లభిస్తుండటంతో ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును 2 అక్టోబర్ వరకు పొడిగించారు. ఎఫ్డీసీ కార్యాలయంలో నిన్న జరిగిన జ్యూరీ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గృహ ఇంధన లభ్యత, మౌలిక సదుపాయాల ఆమోదాలు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరా గొలుసుల భద్రత వంటి 4 ఏకాభిప్రాయ ఫలితాలను ఆమోదించడంలో భారతదేశం ఇతర G20 దేశాలతో చేరింది. టెక్సాస్లోని హోస్టన్లో 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

0: ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఎస్ఐఆర్ గురించి సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలకై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. వినండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: శ్రోతలకు నమస్కారం. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ సమయంలో ఫామ్ సమర్పించలేకపోయిన ఓటర్లకు మరొక అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం వారు కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండటం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో భాగంగా కొత్త ఓటర్ నమోదు, సవరణ, చిరునామా మార్పు వంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ఎస్ఐఆర్ లో భాగంగా ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందొచ్చు. నమస్తే సార్. సార్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లో ఎన్యూమరేషన్ ఫేజ్ ఇంటింటి గణన దాటి రెండో దశల్లో నోటీసు, అలాగే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ఫేజ్ లో మనం చేరుకున్నాం. ఇప్పుడు అసలు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే ఏంటి?
2: డ్రాఫ్ట్ రూల్ ఏదైతే పబ్లిష్ చేశామో దాంట్లో పేర్లకి తర్వాత ఏదైనా తప్పులు, సవరణలు అవన్నీ ఉంటే వాటి కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎవరిదైతే నేమ్స్, పేర్లు రాలేదో డ్రాఫ్ట్ రోల్లో వాళ్ళు ఫామ్ 6 కింద పెట్టుకోవచ్చు. తర్వాత 7 కింద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వేరే ఓటర్ది, అతను ఓటర్ కాదు ఈ పరిధిలో అని చెప్పడానికి దానికి ఫామ్ 7. తర్వాత చిరునామా మార్పుకి వాటి కోసం ఫామ్ 8. ఈ విధంగా ఫామ్ 6, 7, 8 వాటిని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కింద పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అది ఈ నెల, వచ్చే నెల అక్టోబర్ 5 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అనేది ఉంటుంది.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
3: అవును మేడం, ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఇది కొత్త వాళ్ళకు వర్తిస్తుందా, లేకపోతే ఉన్న వాళ్ళకి ఏదన్నా తప్పులున్న చోట ఇది చేసుకోవాలా?
2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనేది అందరికీ వర్తిస్తుంది. 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా కానీ వాళ్ళకందరికీ వర్తిస్తుంది అండి.

0: కూడల్ని పేరు తీసుకోలేదు, తీసుకోవచ్చా? ఛాన్స్ ఉంటుందా?
1: ఫామ్ 6 కింద అప్లికేషన్ పెట్టుకోండి. మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరైతే, మీరు ఆల్రెడీ ఓటర్ కదా, మీ పోలింగ్ స్టేషన్లో మీరు ఓటరే కదా, మీ పోలింగ్ స్టేషన్లో
2: కట్ అయినట్టుంది సార్ కాల్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. చెప్పండి మీ సమస్య సార్, వింటున్నారు సీఓ గారు.
3: మేము ఓటర్ లిస్ట్ లో ఎంటర్ చేయించామండి. చేయిస్తే అది కరెక్షన్స్ ఉన్నాయండి. మా బిఎల్ఓ గారు అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు కలెక్టర్ గారు దాకా పోతుంది, ఓటర్స్ లిస్ట్ మీ పేరుంది కాబట్టి మీకే ఇబ్బంది ఏమండదు అని చెప్పుకొచ్చారండి వాళ్ళు. మా బిఎల్ఓ గారు
1: మీ పేరు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉంది కాబట్టి డ్రాఫ్ట్ లో ఇబ్బంది ఏం లేదు, అందులో ఏమన్నా మీరు మార్పులు చేసుకోవాలి అనుకుంటే, పేరు మార్పులు లేకపోతే అడ్రస్ మార్పులు అలా చేసుకోవాలి అనుకుంటే ఫామ్ 8 అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఫామ్ 8 అనేది మీ బిఎల్ఓకి సమర్పించవచ్చు.
3: మా నాన్నగారి పేరు విశ్వనాథ శర్మని వచ్చింది,
1: దానికి
3: కరెక్షన్ చేయమన్నాను.
1: దానికి మీకు నోటీస్ ఏమైనా వచ్చిందా?
3: ఏంటండి,
1: నోటీస్ వచ్చినట్టయితే ఆ నోటీస్ కి సమాధానం
3: రెస్పాన్స్ కూడా ఇచ్చామండి. ఆధార్ కార్డును 10th class సర్టిఫికెట్ సబ్మిట్ చేయమని, మా పెన్షన్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయమన్నారు, రెండు చేసామండి. చేస్తే కలెక్షన్ చూద్దండి, ఇది కలెక్టర్ గారి దాకా పోతుంది, మీరు తిరగలేరు అని చెప్పుకొచ్చారండి. ఇక మీకు ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్తానంటే పాస్పోర్ట్ ఉంది కానీ అది ఉపయోగపడుతుంది కానీ ఓటర్ ఐడి కార్డు ఎవరెవరు చేస్తారని అన్నారండి. ఇక మేము ఎలా కూడా ఊరుకున్నామండి, ఏం చేయమంటారు?
1: మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏవైతే పాస్పోర్ట్ తర్వాత ఇతర డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి అది ఈఆర్ఓ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఏం చేయాలి అనేది విషయం పైన కలెక్టర్ వరకు పంపిస్తారు, అది కలెక్టర్ అక్సెప్ట్ చేస్తారు. అది మీ పేరు డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పకుండా రోల్ లెక్క వచ్చేస్తుంది అండి, ఫైనల్ రోల్ లెక్క. ఓకే,
3: ఒకవేళ మేము ఏదో కారణం చేయలేకపోయాం అనుకోండి, మాకు ఓటు ఇబ్బంది లేదు కదా?
1: అదే మీ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీకేమి ఇబ్బంది లేదండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్తే. మేడం నేను సుశీల్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ చింతల నుండి. మేడం నా డౌట్ ఏంటంటే, ఎస్ఐఆర్ అప్లై చేశాను, నా పేరు వచ్చింది అంటే కొత్త కార్డు యాక్టివేట్ అయినట్టుంది, దాంట్లో నాది ఏరియా నేనుండే ఏరియా కాకుండా వేరే ఏరియా వచ్చింది. అయితే నేను ఫామ్ 8 పెట్టాను, నేను అప్లై చేశాను, బిఎల్ఓకి ఇచ్చాను హార్డ్ కాపీ. అయితే మొన్న రీసెంట్ గా పిలిచారు కానీ ఏదో వేరేది ఏదో 10th సర్టిఫికేట్ అది తీసుకుని అది కాదంట. మరి నాకు యాక్చువల్ గా నా ఏరియా చేంజ్ అవ్వాలి, నేను ఉండే ఏరియా కాకుండా వేరే ఏరియా వచ్చింది. ఇంటి నంబర్ కరెక్టే ఉంది కానీ నేను ఉండేది రామకృష్ణ నగర్ కానీ అంబేద్కర్ నగర్ అని వచ్చింది. మా వైఫ్ ది కూడా సేమ్ అదే ప్రాబ్లము. ఆన్లైన్ లో కూడా నేను సబ్మిట్ చేశాను సార్, ఆన్లైన్ లో కూడా, కానీ ఇది అవుతుందా అవ్వదా? మళ్ళీ ఎప్పుడన్నా
1: మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారు?
4: నోటీస్ ఏం రాలేదు సార్. మరి ఎస్ఆర్ అని ఏదో 10-digit నంబర్ వచ్చింది, దాన్ని ఆన్లైన్ లో చెక్ చేస్తే కనబడట్లేదు.
1: నోటీస్ రాలేదంటే మీ పేరు ఆల్రెడీ ఉంది అందులో, మీకు వచ్చిన ఏదైతే ఉందో పాత దాంట్లో అడ్రస్ తప్పు అంటున్నారు కాబట్టి అడ్రస్ మార్పు కోసం మీరు ఫామ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీ బిఎల్ఓ
4: సార్ నేను
1: ఫామ్ 8 పెట్టుకుంటే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదా ఫామ్ 8 కి, ఈ అడ్రస్
4: ఇచ్చాను, ఫార్మేట్ హార్డ్ కాపీ ఇచ్చాను, ఆన్లైన్ లో కూడా అప్లై చేశాను నేను.
1: సరే అండి, ఇంకా ఫార్మేట్ ఇచ్చారు కాబట్టి ఇంకా మీరు సంతృప్తిగా ఉండొచ్చు, ఏం అది ఫైనల్ రోల్ లేక వస్తుంది అండి.
4: అంటే ఇంకా ప్రాసెస్ లో ఉంది
1: అంటారు,
4: ఖచ్చితంగా అవుతుంది అంట?
1: అవుతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను, నా పేరు శ్యామ్ సుందర్ అండి.
2: చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
5: నమస్కారం సార్.
1: చెప్పండి శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
5: సార్. మాకు ఊర్లో ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ లో ఓట్లు ఉండే సార్. అయితే ఊర్లో ఒకటే పెట్టుకున్నాం మేము, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న దానికి మాకు 4 ఓట్లు ఉన్నాయి. ఒక బాబుకు నోటీస్ వచ్చింది, రెస్పాన్స్ ఇచ్చినాము, అయిపోయింది సార్. ఇంకా 3 ఓట్లకి రాలేదు, ఇంకా బిఎల్ఓలు మాకు నోటీస్ రాలేదు. ఇచ్చేస్తే మేము ఇంకో చోట కూడా క్లిక్ క్లోజ్ చేసేసుకోవాలని మేము.
1: మీకు ఓటు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారు, ఊర్లోనో హైదరాబాద్ లో పెట్టుకోవాలనుకున్నారు?
5: ఊర్లోనే పెట్టుకున్నాము.

0: ఓట్లల్లో క్లోజ్ చేసేసాము. మా ఒక నలుగురు ఉన్నాం, నాలుగు ఓట్లల్లో మా చిన్నబాబుకు నోటీస్ వచ్చి క్లోజ్ చేసేసినాము. ఇంకా మూడింటికి నోటీస్ రాలేదు.
1: అంటే మీరు ఇక్కడ నోటీస్ అనేది ఎవరైతే ఇక్కడ ఓటర్ గా పెట్టుకున్నారో వాళ్ళకు నోటీస్ వస్తుందండి. మీకు నోటీస్ ఇక్కడ రాలేదంటే మీది ఇక్కడ లేనట్టు, అదొకటి. తర్వాత మీరు ఊర్లో వచ్చింది కాబట్టి ఓటర్ మీది ఊర్లో పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఏమైనా నోటీస్ వచ్చింటే దానికి రెస్పాండ్ కానీ మీరు. ఓకే,
0: అక్కడ అయితే ఏం లేదు, ఇక్కడనే నోటీస్ ఉన్నాము క్లోజ్ చేసుకోవడానికి.
1: మీరు రెస్పాండ్ కాకూడదు, ఇంకా ఈ నోటీసులకి రెస్పాండ్ కావద్దండి, ఇంకా క్లోజ్ అయిపోతాయి ఇవి. ఓకే,
0: అదే మళ్ళీ మాకు అట్లనే రెండు చోట్ల ఓట్లు మళ్ళా మీరు క్లోజ్ చేసుకోలేదు అని చెప్పి మా మమ్మీ ప్రాబ్లం చేస్తారు అట్లని.
1: అందుకే ఇక్కడ నోటీస్ వస్తే రెస్పాండ్ కావద్దండి, అది దాని అంతకది ఆటోమేటిక్ గా కట్ అయిపోద్ది. మీరు ఊర్లో పెట్టుకున్నారు, ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. అక్కడ ఊర్లో పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఉంటది. ఓకే,
0: ఇక్కడ మేము అప్లికేషన్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఫామ్ కి.
1: సరే సరే, ఓకే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నా పేరు రాములు, ఫిజియాజిగూడ. నేను బ్లైండ్ డిటెక్టర్ అండి. ఫిజియాజిగూడలో ఓటు అది ఫామ్ ఇచ్చారు మేడం, కానీ అది ఎక్కడ ఎవరికి ఇవ్వాలని మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. రెండు సార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఎవరు తీసుకోవట్లేదు. అసలు డేట్ అయిపోయింది, కొంతమంది తెలియదు అంటారు. నేను ఇన్ఛార్జ్ నేను కాదు.
2: మొబైల్ నెంబర్ చెప్తారా రాములు గారు?
3: నా నెంబరా మేడం? 9949788707.
1: సరే, మీకు ఇబ్బంది అయింది ఇప్పుడు, మీకు మీ డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉందా లేదా చూసుకున్నారా?
3: అది వాళ్ళు ఫామ్ ఇచ్చారు నాకు.
1: ఏం ఫామ్ ఇచ్చారు? ఫామ్ 6 ఫామ్ 7
3: ఫామ్, అంటే ఓటు ఆల్రెడీ ఉంది నాకు ఇక్కడ, ఉంటే ఫామ్ ఇచ్చారు. కానీ మరి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరు అక్కడ ఎవరు ఉండట్లేదు.
1: అదేమ్మా, ఫామ్ ఫామ్ ఏమైనా ఇచ్చారు? దాంట్లో ఏమైనా మీకు నోటీస్ లాంటిదా? అది ఆ నోటీస్ అంటే అందులో రాసి ఉంటది.
3: నోటీస్ గారు ఫస్ట్ ఫామ్ ఇచ్చారు కదా సార్,
1: ఎనిమిరేషన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి అది ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎనిమిరేషన్ ఫామ్ అనేది పూర్తయి ఒక నెల అయింది. ఎనిమిరేషన్ ఫామ్ మీరు డీటెయిల్స్ నింపి ఇస్తే అది డ్రాఫ్ట్ రోల్లో ఉంటుంది. మీ పేరు ఉందా లేదా చూసుకోండి. డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. తర్వాత డ్రాఫ్ట్ రోల్లో లేని పక్షంలో మీరు ఫామ్ ఇవ్వలేదని అర్థం. కాబట్టి మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త ఓటర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది ఫామ్ 6. ముందు ఓటర్ జాబితాలో చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది బిఎల్ఓ పరిధిలో ఉంటుంది, అందులో మీ పేరు ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఉన్నట్టయితే ఇబ్బంది లేదు, లేనట్టయితే మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోండి. వచ్చే నెల 5వ తారీఖు వరకు, 7వ తారీఖు వరకు, అక్టోబర్ 7 వరకు. లేదు లేదు, తర్వాత నవంబర్లో మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు. నవంబర్ 10 తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ అవకాశం ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి తొందరగా పెట్టుకోండి మీరు. ఓకే.
2: హలో,
4: నమస్కారం నీలిమ గారు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి?
4: రెడ్డి గారితో మాట్లాడాలి. ప్రభాకర్ రావు అండి, అల్వాల్ నుంచి.
1: చెప్పండి ప్రభాకర్ రావు గారు.
4: నమస్కారం సార్. మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీ ఇంత అవేర్నెస్ రేడియోలో అన్నిట్లో చేస్తున్నారు. మొన్న మధ్య కొద్ది రోజుల కింద 15 డేస్ బ్యాక్ అన్ని మీడియాలో వచ్చింది, ఎవరైనా వీలు కాని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే నోటీస్ తోని సరి చేసుకోవచ్చు అనేది. దాని గురించి ఒకటి మీ దృష్టికి తీసుకురావాలండి. చాలా పెద్దవాళ్ళు మా నేబరు, నాకు వచ్చింది, నేను వెళ్ళాను పర్సనల్ గా. ఆయన వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళ కాగితాలు అన్ని తీసుకొని వెళ్ళారు మున్సిపల్ ఆఫీస్ అల్వాల్లో. అలా ఏం కుదరదు, వాళ్ళందరూ రావాల్సిందే అంట.
1: లేదు,
4: చేసిన ప్రకారం కంపెనీకి అందరికి తెలిసి ఏంటంటే ఎవరైనా కనీసం ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్ళొచ్చు డాక్యుమెంట్స్ అని చెప్పించారు మొన్న మధ్య మీరు. కానీ మున్సిపల్ ఆఫీస్ అల్వాల్లో.
1: సరే, నోట్ చేసుకున్నాము, చెప్తామండి. మున్సిపల్ ఆఫీస్ అల్వాల్ వాళ్ళకి కూడా చెప్తాం మేము. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు వెళ్తే సరిపోద్ది అందరి తరఫున. ఓకే,
4: ధన్యవాదాలు సార్, మీ దృష్టికి చెప్తామని చెప్పి. థ్యాంక్ యూ. నమస్కారం.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో, సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం సార్.
1: నమస్తే అండి, చెప్పండి.
5: నేను కే రమేష్, ఉస్మాన్ గంజ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి
5: సార. 22/7 నాడు మేము ఆన్లైన్ లో మేము ఇచ్చేసినాం సార్, మన మీ సేవలో ఓటు ఇచ్చేసాం, మన అప్లికేషన్ పెడుతున్నాం సార్. మాకు ఇంతమంది నోటీసు, మన ఇంకా ఎస్ఎంఎస్ మెసేజ్ ఏం రాలేదు సార్ మాకు.
1: మీరు జూలైలో దేనికోసం పెట్టుకున్నారు? ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8 ఏది పెట్టుకున్నారు మీరు?
5: మామూలుగా ఇప్పుడు దీనికోసం మేము ఫామ్ అప్లికేషన్ మీరు ఫామ్ ఇస్తారు కదా దానికోసం అనమాట.
1: కాదండి, కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే అడ్రస్ మారాలండి?
5: పాతదేనండి.
1: పాతదే అంటే ఎనిమిరేషన్ ఆల్రెడీ డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేశాము, అందులో మీ పేరు ఉందా?
5: ఇంకోసారి 1950 ఎంతసేపు రింగ్ వచ్చినా మీకు ఆలస్యం ఎక్కట్లేదు సార్, అది చూసుకోండి సార్.
1: అదే చెప్తామండి, 1950 టోల్ ఫ్రీ నంబర్, అది చాలా మంది కాల్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి మీకు అందకపోవచ్చు చెప్తాం. మీరు ఫోన్
5: మొన్న 3 రోజులు ట్రై చేశాను సార్, కనీసం 15 నిమిషాలు రింగ్ వస్తుంది, కాల్ ఇంతమందికి రిస్పాండ్ చేయలేదు. దయచేసి మీరు తీసుకుంటారు.
1: సరే సార్, ఓకే,
5: వెల్కమ్ సార్,
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే మేడం,
2: చెప్పండి.
6: నా పేరు మచ్చిక సుదర్శన్, మాది వరంగల్ జిల్లా సంగమాన్నం ముమ్మిడివరం గ్రామం మేడం.
1: చెప్పండి చెప్పండి.
6: అదే మాది ఓట్ల మీద, ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు, నేను ఓటు వేస్తానా? ఈ ఓట్లు వేసుట్లా భాష తప్పులు రాసి మీది రిజెక్ట్ అయింది అంటే మొన్న కార్యదర్శి వచ్చి మళ్ళా సంతకాలు పెట్టించుకొని ఆధార్ కార్డు ఈ జిరాక్సులు గిట్లా తీసుకుపోయింది సార్.
1: ఆధార్ కార్డ్ తో పాటు వేరే డాక్యుమెంట్ మీకు ఏదైనా
6: డాక్యుమెంట్ కూడా ఇచ్చిన సార్?
1: ఫ్యామిలీ పెన్షన్
6: గిట్లా పేర్లు తప్పులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టు కరెక్ట్ కదా సార్? వాళ్ళు చదువుకునే ఎడ్యుకేటెడ్.
1: అదే అదే పేర్లు తప్పులంటే 2002లో పేరు ఒకలాగుండి ఇప్పుడు పేరు వేరేలాగుంటే అది తప్పు కింద తీసుకుంటారు.
6: అట్లా మా ఇంట్లో 3 అయినాయి సార్.
1: అదేమా 2002లో అప్పుడు తప్పు
6: అట్లా కావద్దు కదా సార్? మంచి మాటలు చెప్తే వాళ్ళు భాష తప్పు కొట్టితే మా ఓట్లు రిజెక్ట్ అయ్యేటాయని కట్టాలి.
1: సరే సార్, ఇప్పుడు కరెక్ట్ గా రాసి ఇచ్చేసాయండి మీ పేరు. ఆ పేరుతో కరెక్షన్ ఏ విధంగా ఇస్తున్నారు దాని ప్రకారం పేరు వచ్చేస్తుంది. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
7: వరంగల్ బాలేంద్రం.
2: చెప్పండి అమ్మా.
7: దేని గురించి?
2: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సీర్ సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సీఈఓ గారు ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: మేడం, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. సార్ తోటి ఒక చిన్న డౌట్ ఉంది మేడం.
1: చెప్పండి చెప్పండి
8: సార్. గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్, చెప్పండి.
8: అయితే ఫామ్ 6 వాళ్ళకు డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు రాలేదు వాళ్ళది. ఫామ్ 6 వాళ్ళు ఆన్లైన్ లో కూడా అవ్వట్లేదు, వీళ్ళు ఫామ్ 6 ఇవ్వట్లేదు. ఇది అయిపోయినాక ఫామ్ 6 ఇస్తామంటారు. ఇది అయిపోయినాక ఫైనల్ స్టార్ట్ చేస్తుంది కదా సార్ ఫామ్ 6?
1: మీ బిఎల్ఓ దగ్గర ఫామ్ 6, మీ బిఎల్ఓ దగ్గర ఫామ్ 6 ఉంటుంది, ఫామ్ 6 తీసుకోండి. ఫామ్ 6 ఒక మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి. మీరు లేని పక్షంలో మీరు ఆన్లైన్ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. ఆ ఫామ్ 6 లో ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ గా డీటెయిల్స్ పెట్టండి. దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంది, అది కూడా అటాచ్ చేసి డిక్లరేషన్ ఫామ్. ఫామ్ 6 ఇస్తారు, ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది సెపరేట్ గా ఉంది, అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది.
8: డిక్లరేషన్ ఫామ్ కూడా వీళ్ళే ఇస్తారా సార్?
1: తీసుకోండి, బిఎల్ఓ దగ్గర తీసుకోవచ్చు మీరు.
8: మరి బిఎల్ఓ వాళ్ళు మాకు రాలే తర్వాత అంటున్నారు సార్? అది
1: మీ పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పండి, ఎక్కడ అది?
8: ఇది వరంగల్ సార్, గిరిమాజిపేట స్కూల్ దగ్గర, జిడబ్ల్యూఎంసి కమ్యూనిటీ కాంప్లెక్స్, 13 పోలింగ్ స్టేషన్ నెంబర్.
1: 13 పోలింగ్ స్టేషన్ చెప్తామండి, ఆ బిఎల్ఓ కూడా చెప్తాము. మీరు ఫామ్ తీసుకోండి, ఫామ్ 6, దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేసేయాలి మీరు. ఓకే
8: ఓకే
2: సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నమస్కారం అండి, నేను ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రేడియో కార్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ కి నమస్కారం.
1: చెప్పండి.
9: 9 నేను ఎస్ఐఆర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను, డ్రాఫ్ట్ రోడ్ లో వచ్చింది, తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు, తర్వాత విన్న తర్వాత నోటీసులు ఇస్తున్నారంటే వెళ్ళి ఆ కన్సర్న్ దగ్గర వెళ్ళి తీసుకున్నాను, మ్యాపింగ్ లేదన్నారు. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది అంటే 2002లో మలక్పేట కన్స్టిట్యూషన్ లో ఉండింది, తర్వాత రీఆర్గనైజ్ తర్వాత 2008లో ఎల్బీ నగర్ వచ్చింది. ఈ మధ్యలో మా పేర్లు 2002లో ఉంది కానీ అప్పుడు కార్డ్ నెంబర్స్ ఏం లేదు. అదే వాళ్ళకి చెప్పాము, తర్వాత అవి అప్లికేషన్స్ అవన్నీ తీసి రిప్లై కూడా ఇచ్చాను, అక్కడ మరి తీసుకున్నాను. మరి ఈ విషయంలో అవుతుందో లేదో నాకు తెలియదు, అవి చెప్పండి.
1: మీరు ఆల్రెడీ డిక్లర్ ఇప్పుడు అనమాలీస్ కింద మీ పేరు గుర్తించారు. అనమాలీస్ అంటే 2002లో పేరు ఒకలాగా ఉండడం, తర్వాత ఇప్పుడు వేరేలాగా ఉండడం అనేది, తర్వాత వేరే కొన్ని ఇబ్బందుల వల్ల అది మీకు నోటీస్ అనేది ఇచ్చారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చారు కాబట్టి రిప్లైతో పాటు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో 11 డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ మీరు ఇచ్చినట్టయితే ఆ డాక్యుమెంట్ తీసుకొని మీ పేరు ఫైనల్ రోల్లోకి వచ్చేట్లుగా చూస్తామండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: మేడం నా పేరు బంకజ్ వెంకటే, నేను రాజకీయాలు వస్తాను నిజంపేట మేడం. అయితే నేను మామూలుగా సాయంత్రం మీకు హుజాబాద్ పల్లి, అయితే నేను ఇక్కడికి వచ్చి కూడా 35 ఏళ్ళు దాటిపోయింది. నేను పేదవాళ్ళ ఉంటే అయితే ఇప్పుడు ఓటర్ ఐడీ వచ్చింది, నోటీస్ వచ్చింది అన్నది కానీ బీఆర్ఓ ఇయ్యలే. అయితే నేను ఎంఏ ఎల్ఎల్బి డిస్కంటి ఉస్మా యూనివర్సిటీ, అయితే నాది నోటీస్ ఇవ్వలేదు కానీ నేనే పోయి ఇవ్వాలంట. నేను 10th మెమ్మ అడిగింది, 10th బొమ్మ ఇస్తా అంటే నేను నువ్వే ఇవ్వాలి, వచ్చి రావాలి అన్న బిఎల్ బాబు ఫిరోజు కూడా. అది నా రాజు గుల్ప మేడం.
1: మీ బిఎల్లో, మీ బిఎల్లోకైనా చెప్పేది బిఎల్లోకైనా మీరు ఇవ్వచ్చు డాక్యుమెంట్స్, లేకపోతే ఎక్కడైతే వాళ్ళు
10: ఏం చెప్పిందంటే రాజు రాజధాని స్కూల్ దగ్గర ఆడ ఆఫీస్ లో ఇవ్వాలి, నీకు కూడా తీసుకుంటారా అని చెప్పిందా. మేము ఫోన్ చేసిన
1: ఆ స్కూల్ దగ్గరకి వెళ్ళి ఇచ్చేసాయండి డాక్యుమెంట్స్.
10: నేను డ్యూటీలో ఉంటాను సార్, మా అమ్మాయితో పంపిస్తే తీసుకోలేదు.
1: చెప్తామండి, మీ అమ్మాయితో పంపించవచ్చు, మీ బంధువులతో ఎవరితో అయినా మీరు పంపించవచ్చు కూడా.
10: అదే మా అమ్మాయి అట్టే వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది, అన్నీ సీఏ చేస్తుంది, ఆల్రెడీ జాబ్ వెళ్తూ
2: అట్టేస్తుంది. సీఈఓ గారు చెప్తానన్నారు ఆ బిఎల్ఓకి, మీరు మీ అమ్మాయితో మీ ఫార్మ్స్ పంపించండి.
10: ఏది ఏం పంపించాలి చెప్పు, 10th డిగ్రీగా 10th
1: సర్టిఫికేట్, ఇంకా ఏదైనా అదర్ డాక్యుమెంట్, మీరు జాబ్ పనిచేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎంప్లాయీ ఐడి కార్డు ఏదైనా ఉన్నా కూడా అది కూడా ఇవ్వచ్చు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
1: నమస్తే అండి. నమస్తే, చెప్పండి
11: సార్. నేను ఓరేడి ప్రభాకర్ రాని ఫ్రమ్ ప్రస్తుతం బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
11: అయితే మాది మా అల్లుడికి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ, అమ్మాయి కిన్ను అల్లుడి కిన్ను. మాదే వాళ్ళదేమో అక్కడ మన శేరిలింగంపల్లి మున్సిపల్ లో ఆల్ ఇండి కాలనీ అని ఉంది.
1: చెప్పండి.
11: హెచ్యూ బస్ డిపో ఎదురుగా సుదర్శన్ రెడ్డి కాలనీ, ఆల్ ఇండి కాలనీ, అక్కడ ఓటర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ చేయించుకోవాలంటే ఏం ప్రొసీజర్ ఏమిటి?
1: మీరు బెంగళూరు మార్చుకోవాలంటే అక్కడ బెంగళూరులో కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఫార్మ్ ఎయిట్ కింద మీరు మార్చుకోవచ్చు. అక్కడ
11: ఫార్మ్ ఎయిట్
1: అక్కడ ఇచ్చి ఈ అడ్రస్ ఉంటే అడ్రస్ మార్చుతున్నట్టు మీరు ఫార్మ్ ఎయిట్ సమర్పించవచ్చు అక్కడ బెంగళూరులో. ఓకే.
11: అయితే ఇంకోటి, అయితే అప్లై చేసాము, చేసిన తర్వాత వాళ్ళు ఏమి రెస్పాన్సిబుల్ లేదు. తర్వాత మళ్ళీ మెసేజ్ ఏమి ఇచ్చారంటే జనవరి నుంచి అవుతుంది మీకు, జనవరిలో మళ్ళీ చేసుకోండి అన్నారు. ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే వాళ్ళకి జనవరి నుంచి చేస్తారు, అది ఎంతవరకు నిజమేనా? అది
1: లేదు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఫార్మ్ ఎయిట్ అనేది, ఇప్పుడు కూడా తీసుకుంటారు. మీరు అడ్రస్ మార్పు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఫార్మ్ ఎయిట్ లో ఫిల్ చేసి ఇచ్చేసేయండి అక్కడ. దాంతోపాటు వేరే ఈ స్టేట్ నుండి ఆ స్టేట్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఫార్మ్ ఎయిట్ తో పాటు అటాచ్ చేసి ఇవ్వాలి మీరు. ఓకే
11: సార్. సార్ సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ.
1: నమస్తే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
12: నా పేరు భగవన్ అండి, కరీంనగర్ జిల్లా. అయితే నాకు బిఎల్ఓ నుంచి వెళ్ళి లెటర్ వచ్చిందండి.
1: చెప్పండి.
12: హలో
2: చెప్పండి భగవన్ గారు, వింటున్నారు సార్.
12: మాకు లెటర్ వచ్చింది, లెటర్ కు దానికి సమాధానంగా మేము 10th మేము ఉన్నాం, మా డాడీది మిస్ మ్యాచ్ అయిందని, నేమ్ ని మిస్ మ్యాచ్ అయిందని చెప్పారు. చెప్తే మేము సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేశాము. అయితే ఇప్పుడు ఒకవేళ మాకు ఓకే అవుతుందా? ఓకే కాకపోతే ఫర్దర్ లా మళ్ళీ ఏం చేయాలి?
1: లేదు, మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. డాక్యుమెంట్స్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు బిఏలోనే ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే ఆ ఏరియా ఏఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా మీకు ఫోన్ చేసి చెప్తారు కూడా. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఇంకేం ఇబ్బంది ఉండదు మీకు. ఓకే.
12: ఓకే కాలేని పక్షంలో మళ్ళీ మీరు ఫర్దర్ లో ఏం చేయాలి?
1: ఓకే కాలేదనేది ఉండదండి, తీసుకుంటారు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
13: నా పేరు జానకి అండి, మేము ప్రస్తుతం నార్థింగ్ లో ఉన్నాము. మాది ఎస్ఆర్ లో నమోదైందండి, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మా ట్రాన్స్ఫర్ అయింది సార్ ఒక వన్ మంత్ బ్యాక్. సో ఇప్పుడు అది మేము తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, మేము షిఫ్ట్ అయిపోయాం కంప్లీట్ గాను. హౌ కెన్ వి చేంజ్? ఎప్పుడు అప్లై చేసుకోవాలండి ఫార్మ్ ఎయిట్? అది
1: ఫార్మ్ ఎయిట్ మీరు ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఫార్మ్ ఎయిట్ అనేది మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి, ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ ఎవరు తెలిస్తే మీకు ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ దగ్గర ఫామ్ 8 తీసుకోండి, ఫామ్ 8 నింపి ఇచ్చేయచ్చు మీరు. ఓకే, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
14: నా పేరు రాజు అమ్మ, నేను నాగర్ కర్నూల్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి రాజు గారు.
14: అది నాకు నాకు ఓటర్ ఐడి మా నాన్నగారికి దొరకలేదండి నాకు. అది నేను అప్లై చేస్తే అది మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు పంపించినారు నాకు, రమ్మని చెప్పినారు. అయితే ఆధార్ కార్డు ఇంకా అంటే హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇంకా అది నా ఐడి ప్రూఫ్ లో పెట్టినాను, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా
1: పెట్టినాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మీరు పేరు తప్పకుండా వచ్చేస్తుంది, ఎలక్టరల్ రోల్ వస్తుంది అండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
15: నమస్తే మేడం, ఎన్నికల అధికారి గారు ఉన్నారా?
1: నమస్తే, నమస్తే, చెప్పండి.
15: సార్ నాది భీమ్గల్ మున్సిపాలిటీ నిజామాబాద్ జిల్లా. అయితే సార్ నాకు ఎస్ఐఆర్ ఫామ్ నింపించాను, నోటీస్ వచ్చింది. అక్కడ నోటీస్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏం అడుగుతలేదని చెప్పారు. ఏం పర్వాలేదు సార్, అప్పటికి 2002 లిస్ట్ లో కొంచెం పేరు వేరే ఉన్నది, ఇప్పుడు ఒక పేరు ఉంది.
1: మీకు నోటీస్ వచ్చిందా?
15: వచ్చింది, తీసుకుపోయినాము, అది ఫోన్ లో చేస్తా ఉన్నారు కదా.
1: నోటీస్ ఇచ్చారు
15: నోటీస్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది, డ్రాఫ్ట్ లో ఉన్నది, డ్రాఫ్ట్ లిస్ట్ లో ఉన్నది. కాకపోతే ఏమి డాక్యుమెంట్ అడుగుతలేదు అని అన్నారు. పర్వాలేదు సార్?
1: లేదు, మీకు నోటీస్ వచ్చింది కాబట్టి ఆ బిఎల్ఓకి డాక్యుమెంట్స్ ఏవైతే ఇవ్వాలో అవి ఇచ్చేసాయండి. మీరు 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో
15: రెసిడెన్షియల్ అండ్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాను సార్ నేను, ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డు,
1: ఆధార్ కార్డుతో పాటు వేరే డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్లొచ్చు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటున్నారు, అది కాకుండా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీకు 10th క్లాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేకపోతే 10th సర్టిఫికేట్ ఏదైనా ఆధార్తో పాటు ఇవి కూడా ఇచ్చి.
15: అది ఫోటో తీసుకుంటారు కదా, ఫోటో తీసుకోలేదు, అడుగుతలేదు అని చెప్పారు.
1: ఫోటో అవసరం లేదు, ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది మీకు. మీరు బిఎల్ఓకి ఓకే
15: చూసిండ్రు, మరి బిఎల్ఓ చూసిండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్యూటర్ లో చెక్ చేస్తే ఆల్రెడీ ఉన్నది, నాకు ఆది తేజీగా ఉన్నట్టు కానీ ఉన్నది ఏం పర్వాలేదు అని చెప్పిండ్రు ఎంఆర్ఓ ఆఫీస్ లో.
1: సరే, మీ డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు లిస్ట్ లోకి వచ్చేస్తానండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి?
1: నమస్తే, చెప్పండి
16: సార్. నేను సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి.
16: దయచేసి ఒక చిన్న విషయం సార్, ఇది 1950 ఎందుకు పని చేస్తలేదు, మేము బిఎస్ఎల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈసీ వాళ్ళు బిల్లు కడతలేరు, మేము అందుకే అది పని చేయనిస్తలేదు అంటున్నారు సార్. దయచేసి మీరు అది పని చేసేటట్టు చూడండి, దాదాపు 90% పరిష్కారం అవుతుంది సార్ సమస్యలు.
1: సరే సరే, చెప్తాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
17: మేడం నా పేరు కృష్ణ మేడం, నేను హైదరాబాద్ నుంచి
2: మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
17: ఏం లేదు మేడం, నాకు దిన నోటీస్. నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి.
17: నాకు దిన నోటీస్ వచ్చింది సార్, అయితే మళ్ళీ నాకు రమ్మన్నారు. నోటీస్ వస్తే నేను అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డు ఇచ్చాను, పాన్ కార్డు ఇచ్చాను, నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, అవే ఉన్నాయి నా దగ్గర.
1: వేరే డాక్యుమెంట్ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే 10th సర్టిఫికేట్? 10th ది సరే. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లారో అవి ఇవ్వండి, చెప్తాం
17: వాళ్ళు.
1: సరే సరే సరే, ఓకే.
17: ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఎలా సార్ ఉందో లేదో?
1: అది మీకు లాస్ట్ ఫైనల్ రోల్ లో తెలుస్తుంది, ఫైనల్ రోల్ లో తెలుస్తుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
18: నేను మేరీ స్టెల్లా స్టాఫ్ ఏఆర్ నుంచి.
2: చెప్పండి.
18: మరి అది మాకు ఆల్రెడీ లిస్ట్ లో చెక్ చేస్తే పేర్లు మా ఫ్యామిలీలో అందరిది ఉంది, బట్ స్టిల్ నాకు నోటిఫికేషన్ వచ్చింది. మొన్న మా అబ్బాయిది వచ్చింది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాం. మళ్ళా నాది 202 ది లిస్ట్ లో ఉందా లేదా ప్రూఫ్ అని అడుగుతున్నాను. మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు 202 ది.
1: అదే 2002 మీ దగ్గర ఏం ప్రూఫ్ లేనట్టయితే మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు ఉన్నాయమ్మా, అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీకు ఇతర ఇది పాస్పోర్ట్, ఇలా 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి తీసుకెళ్లొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
19: రెడ్డి గారు నమస్కారం సార్, నేను రమేష్ మాట్లాడుతున్నాను సార్. కే రమేష్.
1: చెప్పండి రమేష్ గారు.
19: ఐడి ప్రూఫ్ ఏమేమి సార్?
1: ఐడి ప్రూఫ్
19: సార్ ఒకటి, నేను 78 సార్, మాకు దగ్గర కాస్ట్ సర్టిఫికెట్ లేదు, మా డేట్ ఆఫ్ బర్త్ లేదు, స్కూల్ సర్టిఫికెట్ కూడా లేదు. ఇంకా వేరే ఏం లేదు.
1: పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్
19: లేదండి. పాస్పోర్ట్ లేదండి.
1: ఇంకా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి?
19: ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ ఉంది. బ్యాంక్ పాస్బుక్, తల్లి పేరు, తండ్రి పేరు, తండ్రి పేరు, నా పేరు, అది అది ఉంది అన్నమాట.
1: సరే, బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ డాక్యుమెంట్ ఒకటి, తర్వాత ఆధార్, ఇవి రెండు తీసుకెళ్ళి ఇవ్వండి మీరు. ఓకే, ఇవ్వండి, సరిపోదు.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2 2324085 2 9 55 09 23 ఈ నెంబర్లకు కాల్ చేసి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
19: వరంగల్ కాశీపు కానీ మేడం.
2: చెప్పండి.
1: చెప్పండి
19: సార్, మా మిస్సెస్ కు నోటీస్ వస్తుంది సార్. నోటీస్ వస్తే ఏమైందంటే అలా పేరు తప్పు ఉన్నది.
1: అదే నోటీస్ వచ్చింది కాబట్టి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏవైనా, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, 10th క్లాస్ ఎస్ఎస్ఎల్
19: ఏం చదువుకోలేదు సార్. ఆమె
1: క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా మీ దగ్గర?
19: క్యాస్ట్ ఇట్లా ఏం లేదు కానీ ఒకటి ఇంటి పనులు ఒకటి ఉంది.
1: మీ ఆధార్ ఉందా?
19: ఆధార్ ఉంది సార్.
1: తర్వాత ఇది బ్యాంక్ ఏదైనా ఉందా? బ్యాంక్
19: బ్యాంక్ ఉంది సార్.
1: అవి రెండు తీసుకెళ్లి చూపెట్టండి. ఓకే
19: సరే సార్, మంచిది సార్,
1: మంచిది.
2: హలో సార్, ఇందాక ఒక బ్లైండ్ ఆయన మాట్లాడారు, నేను అక్కడికి వెళ్ళాను, ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. అంటే ఇప్పుడు దివ్యాంగుల కోసం కానీ, వృద్ధుల కోసం కానీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వాలా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మీరు స్పెషల్గా అరేంజ్ చేశారా?
1: వృద్ధులు, తర్వాత దివ్యాంగులు, తర్వాత మెయిన్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఏజ్డ్ వీళ్ళకైతే, వీళ్ళకి ఎటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిఎల్ఓలే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొని వాళ్ళకి అన్ని విధాలా సహాయపడతారు కూడా.
2: అంటే వాళ్ళ లోకల్ బిఎల్ఓ నంబర్కి ఫోన్ చేసి మేము దివ్యాంగులం లేకపోతే ఏజ్డ్ పీపుల్ అని కాల్ చేసి బిఎల్ఓ వెళ్ళి ఆటోమేటిక్గా అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు నోటీసులు వచ్చిన తర్వాత కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా? వీళ్ళే వెళ్ళి స్టేట్మెంట్,
1: నోటీస్ అనేది కూడా వాళ్ళ దగ్గర వీళ్ళే తీసుకెళ్లి ఇవ్వాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏవి కావాలో వాళ్ళకి అన్ని విధాలా సహాయపడి తీసుకొని వాటిని
2: అప్లోడ్ చేస్తారు బిఎల్ఓస్. ఓకే సార్, బాగుంది. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
20: నా పేరు భిక్షమయ్య, మూసాపేట్ భరత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి భిక్షమయ్య గారు, సార్ వింటున్నారు.
20: సార్ ఇంకూడా సార్, నమస్కారం.
1: నమస్కారం, నమస్కారం, చెప్పండి భిక్షమయ్య గారు.
20: సార్, మీ బిఎల్ఓలకు సరైన ట్రైనింగ్ ఇవ్వనట్టు ఉంది సార్ మీరు.
1: చెప్పండి, ఏం విషయం, ఏం ప్రాబ్లం?
20: మేము అన్ని సబ్మిట్ చేశాము, చేసినాక మళ్ళీ రాలేదు. రేషన్ కార్డు అదోటి ఇదోటి పట్టుకోరామంటే ఇక మాకు ఏమి లేవు. బ్యాంకుది జిరాక్స్ పేపరు, రేషన్ కార్డు జిరాక్స్ ఏమన్నారు. మళ్ళీ తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ కాదు, రేషన్ కార్డు నెట్ పేపర్ తీసుకురా. ఈ 3 రోజుల సంది తిరుగుతున్నాం సార్.
1: మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి
20: సార్, ఒకటి మీరు, నేను బ్లైండ్.
1: మీరు బ్లైండ్ అయితే మీ దగ్గరకే వాళ్ళు వస్తారండి. మీ దగ్గరకే వచ్చి డాక్యుమెంట్స్ ఏవి కావాలో అన్ని వాళ్ళు.
2: విక్రమయ్య గారు ఇప్పుడే సార్ చెప్పారు, అదేంటి దివ్యాంగులు.
20: అవును, ఈ వికలాంగుల దగ్గరికి, బ్లైండ్ దగ్గరికి బిఎల్ఓలే పోవాలి. వాళ్ళకి ఏమేమి అవసరం అనేది చెప్పాలి, తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇంకో 3 రోజుల సంది తిరుగుతున్నా.
1: మీరు తిరగాల్సిన అవసరం లేదు, బిఏలోనే మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్
20: తీసుకుంటారు.
1: ఎక్కడున్నారు ఇప్పుడు?
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
21: మేడం, నా పేరు నరసింహం అండి, నేను కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. సార్,
1: చెప్పండి.
21: సార్ నేను స్టార్టింగ్ మా బిఎల్ఓ గారికి ఫార్మ్స్ వచ్చినప్పుడు అన్ని ఫిల్అప్ చేసి కరెక్ట్ గానే ఇచ్చాను సార్. తర్వాత మనకు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే చూపిస్తుంది అన్నారు, ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. కానీ మళ్ళీ నాది రిజెక్ట్ అయింది. మీరు ఎస్ఎస్సి మెమో గానీ ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ ఏదైనా ఇయ్యండి అని మళ్ళీ అడుగుతున్నారు.
1: 2002 మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏ ఉన్నాయో తర్వాత ఇప్పుడున్న డీటెయిల్స్ కి కొద్దిగా వ్యత్యాసం ఉన్నప్పుడు నోటీస్ అనేది ఇస్తారు. నోటీస్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉన్న 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మీరు తీసుకెళ్ళి ఇవ్వండి, దాన్ని తీసుకొని వాళ్ళు.
2: హలో.
0: హలో,
2: నమస్తే అమ్మా. మీ పేరమ్మా, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు శ్రవంతి అండి, నేను చింతల నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రవంతి గారు, చెప్పండి.
0: యాక్చువల్ గా మేము అడ్రస్ చేంజ్ కోసం అని చెప్పనేసి అప్లై చేశామండి.
1: ఫామ్ 8 పెట్టారు.
0: ఆధార్ కార్డు ప్రకారంగా మేము చేసాము, ఇంకా ఆన్లైన్ నుంచి కూడా చేసాము. మరి అది ఎట్లా అవుతుంది అనేది మాకు డౌట్.
1: మీరు ఫామ్ 8 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఫైనల్ రోల్లో మీ పేరు రావచ్చు. మీరు ఒక నెల తర్వాత చెక్ చేసుకోవచ్చు, అక్టోబర్ నెలలో మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు వచ్చిందా లేదా అనేది.
0: ఆధార్ ప్రకారంగా అడ్రస్ చేంజ్ అవుతుంది అయితే.
1: అంతేండి.
0: ఇంకొక డౌట్ ఉందండి,
1: చెప్పండి.
0: యాక్చువల్ గా మా ఫాదర్ కి ఓటర్ ఐడి గానీ ఏది లేదు. నేను మా నాన్నమ్మది పెట్టానమాట. మా నాన్నమ్మకి నాకు 50 ఇయర్స్ దాకా ఏజ్ డిఫరెన్స్ అని వచ్చింది. నేను మొన్న అప్లై చేశాను, వాళ్ళు ఇది అవుతుందో కాదో అని చెప్పేసి అని అంటున్నారు. అంటే మా నాన్నమ్మ కూడా చనిపోయింది, ఆమె డెత్ సర్టిఫికెట్, నేను ఆధారు, ఓటర్ ఐడి అన్ని కూడా ఎన్క్లోజ్ చేసిన.
1: మీరు ఇప్పుడు అది నోటీస్ ఏమైనా వచ్చిందా మీకు?
0: దానికి ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి నోటీస్.
1: అదే ఏజ్ డిఫరెన్స్ కాబట్టి నోటీస్ అని ఇచ్చారు. దానికి డాక్యుమెంట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి, దాన్ని డాక్యుమెంట్స్ ప్రకారం మీ పేరు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ రోల్లో.
0: ఓకే అండి.
1: ఓకే.
2: హలో. హలో.
3: హలో, నమస్తే అమ్మా.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నందు అండి, నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను.
1: నందు గారు చెప్పండి.
3: సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ప్రక్రియ ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఫార్మ్స్ సబ్మిట్ చేసాము, మళ్ళీ నోటీసులు వచ్చాయి, మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, అది అయ్యిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది మనకు ఆన్లైన్ లో? టైమ్ లైన్స్ అయినా
1: అదే నవంబర్ 9 తెలుస్తుంది మీకు ఫైనల్ రోల్ అనేది. ఫైనల్ మీరు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పకుండా ఫైనల్ రోల్లోకి వస్తుంది అండి. ఓకే.
3: సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఇంట్లో 5 ఉన్నాము, 3 సెంటర్స్ వచ్చాయి, అది ఎలాగో అర్థం కావట్లేదు.
1: 3
3: అంటే ఒకే చోట 3 డిఫరెంట్ డిఫరెంట్ బిఎల్ఓస్ లైక్ ఓటర్ కేంద్రాలు ఉంటాయి కదా, 5 కేంద్రాలు వచ్చాయి.
1: ఫైనల్ రోల్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అందరూ ఒకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి కావాలని చెప్పేసి ఫామ్ 8 పెట్టుకుంటే అందరిది ఒకే చోట తీసుకురావడానికి అవకాశం ఉందండి. నవంబర్ 9 లోపల పూర్తి అవుతుంది. నవంబర్ 5 లాస్ట్, తర్వాత 5 నుంచి 9 మేము పబ్లికేషన్ చేసేస్తాం. నవంబర్ 5 లాస్ట్.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
22: చెప్పండి. నాకు ఇప్పుడు 4 ఎలక్షన్లు, 2 ఎమ్మెల్యే ఎలక్షన్లు పోయినాయి, 2 మున్సిపల్ ఎలక్షన్లు
2: పోయినాయి.
22: ఇప్పటికి ఎలా ఉన్నారు ఆర్పీలు? వాళ్ళకు 4 ఇచ్చిన చేస్తున్నారని లేదా తెలుసు, పోయి అడుగుతే ఏమంటున్నారు, అదే వస్తుంది వస్తుంది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. కానీ గిట్లా కాదు, గిట్లా చేసుకోవడం మాత్రం అంత లేరు. ఇప్పుడేమో 8 లాస్ట్ డేట్ ఉన్నది, ఏం చేయాలి మేము?
1: మీరు ఓటర్ ఆల్రెడీ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ లిస్ట్ లో?
22: లిస్ట్ లో ఆ పేరు మధ్యలో ఇప్పుడు ఏంటి కేఆర్ ప్రభుత్వం వచ్చే ముందు ఒకసారి ఎలక్షన్ అయింది, అయితే మా వేరే ఏరియా వేసినారు, ఐటీఐ ద్వారా వేసినారు ఓటు, అప్పుడు అక్కడ ఓటు వేసిన, అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఏరియాలో రావట్లేదు.
1: ఇప్పుడు
22: నేను ఉండేది
1: ఏరియా మారింది కాబట్టి, ఏరియా మారింది కాబట్టి మీరు ఫామ్ 8 కింద అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు పేరు రోల్లోకి వస్తుంది, ఎలక్టర్ రోల్లోకి. ఎలక్టర్ రోల్లో మీ పేరు రావాలంటే మీరు ఫామ్ 8 పెట్టుకొని పాత అడ్రస్ నుండి అడ్రస్కి మార్చుకోండి. ఓకే.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను శోభ మేడం, మలకపేట నుంచి మాట్లాడుతున్నాను. సార్ తో మాట్లాడాలి.
1: చెప్పండి శోభ గారు. చెప్పండి. నమస్తే.
4: యాక్చువల్లీ మేము, నేను మా మమ్మీ కొత్త కార్ చేసుకున్నాం 2018 లో.

0: దాని తర్వాత ఇప్పుడు ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను, నాది కంప్లీట్ అయింది ప్రాసెస్, మా మమ్మీది అవ్వలేదు అంటే రిటర్న్ వచ్చేసింది. దాని తర్వాత మమ్మీ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు పాస్బుక్ అలాంటివి సబ్మిట్ చేసి వాళ్ళు చేసేసారు, కానీ నాకు డౌట్ ఉంది, నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి సార్? ఇది
1: మీ మదర్కి నోటీస్ వచ్చింది కాబట్టి ఆమె డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఆమె పేరు అయితే తప్పకుండా ఫైనల్ రోల్లోకి వచ్చేస్తుంది. మీకు నోటీస్ రాలేదంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఎటువంటి వ్యత్యాసాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీ పేరు కూడా ఫైనల్ రోల్లోకి వస్తుందండి.
0: ఓకే సార్. సార్ ఇప్పుడు మేము 2000 న్యూ కార్డ్ చేసుకున్నాము, దానికి అంటే ఇది 2002 మరి చెక్ చేసుకోవాలా అవసరం లేదా సార్?
1: లేదు, 2002 అవసరం లేదు లేండి, మీకు ఆల్రెడీ ఫైనల్ రోల్లోకి వచ్చేస్తుంది మీది. ఓకే, నోటీస్ రాలేదు కాబట్టి మీది పేరు ఆల్రెడీ ఫైనల్ రోల్లోకి వెళ్ళిపోద్ది అండి.
0: ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సత్యనారాయణ అండి, సూర్యాపేట జిల్లా సూర్యాపేట నుంచి అండి.
1: చెప్పండి సత్యనారాయణ గారు.
3: ఈ మాది నోటీస్ వచ్చినట్టు ఆన్లైన్ ఉందండి, మామూలుగా మెసేజ్ చేస్తున్నా ఓటకు ఉన్నది.
1: మీకు నోటీస్ వచ్చింది కాబట్టి మీ బిఎల్ఓకి ఫోన్ చేసి మాట్లాడండి. మీరు
3: సార్
1: మీ బిఎల్ఓ నంబర్ తెలుసు కదా మీకు, మీ బిఎల్ఓ నంబర్
3: అది 1950 కొడితే వస్తుంది మళ్ళా ఓటకు.
1: ఓటకు కాదమ్మా, మీకు మీ బిఎల్ఓ నంబర్ తెలుసా లేదా మీకు?
3: తెలుసండి.
1: మీ బిఎల్ఓకి ఫోన్ చేసి అడగండి, మీకు నోటీస్ వస్తే ఉందా లేదా అడగండి ముందు మీ పేరు మీద. నోటీస్ లేనట్టయితే మీది పేరు ఆల్రెడీ ఫైనల్ రోల్లో ఉన్నట్టు, డ్రాఫ్ట్ రోల్లో. ఒకవేళ
3: తండ్రి పేరు తప్పు ఉందనే ఉన్నది
1: అంటే నోటీస్ తీసుకోండి, బిఎల్ఓకి ఫోన్ చేసి నోటీస్ తీసుకోండి. నోటీస్ తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే మీ దగ్గర అవి ఇచ్చి మీరు మీ పేరు వచ్చేట్లుగా చూసుకోవచ్చు. నోటీస్ వచ్చింది కదా మీకు,
3: నోటీస్ రాలేదండి, అలా ఉన్నట్టు వచ్చింది, అట్లా నోటీస్ వస్తుంది అన్నట్టు వచ్చింది, కానీ నోటీస్ ఏమి ఇవ్వలేదు.
1: నోటీస్ ఇస్తారు, లేకపోతే బిఎల్ఓ ఫోన్ చేసి తీసుకోండి, మీరు నోటీస్ తీసుకోవచ్చు ఫోన్ చేసి కనుక్కోండి. సరే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేము నాన్పేటికి మాట్లాడుతున్నాం మేడం.
2: చెప్పండి.
4: మాది నోటీస్ వచ్చింది, మేము ఆల్రెడీ బిఎల్ఓకి అప్లై చేసాము, అప్పుడు ఓటర్ ఐడి కార్డు తోటి మొత్తం అప్లై చేసాం ఫామ్, అదే మాకు నోటీస్ వచ్చింది. అది మేము నోటీస్ ఏం పెట్టాలి మేడం? మళ్ళీ
1: నోటీస్ వచ్చింది కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్, లేకపోతే పాస్పోర్ట్, ఎడ్యుకేషనల్ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళండి బిఎల్ఓకి.
4: ఇప్పుడు మేము చదువుకోలేదు కాబట్టి మాకు అవన్నీ లేవు సార్, డెత్ బర్త్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు. అంటే మామూలుగా పాస్బుక్ వస్తుందా సార్ ఇలా బ్యాంక్ అకౌంట్?
1: బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఉండదు మీ దగ్గర.
4: పాస్పోర్ట్ లేదు సార్.
1: సరే సరే, మీరు అవి తీసుకెళ్ళండి మీ దగ్గర. మీరు
4: బ్యాంక్ పాస్బుక్
1: బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ లేటెస్ట్ పాస్బుక్ అయితే చెల్లదు, బట్ తీసుకెళ్ళి ఇవ్వండి, చెప్తాం.
4: లేటెస్ట్ అంటే మేము అకౌంట్ ఓపెన్ 1 ఇయర్ బిఫోర్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది.
1: మీ వయసు ఎంత ఇప్పుడు?
4: మా వయసు 39.
1: 39. మీ దగ్గర ఎటువంటి కార్డ్స్ లేనంటే అది ఎట్లమ్మా?
4: మాకు అకౌంట్ ఒకటి ఉంది సార్, ఎడ్యుకేషన్ చదువుకోలేదు కదా.
1: బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ ఒక్కటి తీసుకెళ్తే ఒప్పుకోరు కాబట్టి దాంతోపాటు మీ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకెళ్ళండి. ఓకే,
4: బ్యాంక్ పాస్బుక్ ఉంది సార్,
1: అది తీసుకెళ్ళండి.
4: ఓకే కదా సార్ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు?
1: ఓకే, చెప్తామండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నమస్తే అండి, వాసుదేవ్ వచ్చారు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి వాసుదేవ్ గారు.
5: సురేష్ రెడ్డి గారు.
1: చెప్పండి
5: సార్. మీరు ఎస్ఐఆర్ కార్యక్రమం మాత్రం చాలా బాగా జరుగుతుంది సార్, మంచిగా ఫాస్ట్ జరుగుతుంది. సేమ్ టైం మీ వర్క్ మేనేజర్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సార్. అట్ ది సేమ్ టైం సార్, ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆధార్ అనేది అన్ని ప్రభుత్వ స్కీమ్లకు ప్రామాణికంగా మారుతున్నారు సార్. అది అలాంటప్పుడు దాన్ని ఆధార్ని ఎందుకు తో పాటు మళ్ళీ 11 డాక్యుమెంట్స్ సెపరేట్ కావాలని చెప్పి అడగడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా.
1: ఆధార్ అనేది ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు ఈ కేసు అనేది నడిచింది, ఆధార్ ఒక్కటే అనేది ఒప్పుకోవడం లేదు, సుప్రీంకోర్టులో కూడా ఒప్పుకోలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఆధార్తో పాటు వేరే డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: లేదు మంగళ వెంకటయ్య, ఇందాక మాట్లాడి కట్ చేశాడు.

0: మా భార్యది అంటే మాది రాజుగాల్ నిజంపేట ప్రగతి నగర్. మేడం
1: చెప్పండి, వింటున్నాం
0: సార్. నమస్తే సార్. ఇప్పుడు మా భార్యది సుభాష్ నగర్ అర్జన్ బస్ లో పడింది ఓటు. మేము ఉండేది నిజంపేట రాజుగాల్ సౌండ్పేట 10. రాజధాని స్కూల్ ఓటు నాది వచ్చింది, నాది ఓకే. కాకపోతే నోటీస్ వచ్చింది అన్న నోటీస్ ఇవ్వలే బిఎల్ఓ నాకు.
1: నోటీస్ నోటీస్ వచ్చిందని బిఎల్ఓ చెప్పారు?
0: బిఎల్ఓ చెప్పింది నాకు ఇవ్వలే.
1: బిఎల్ఓ నోటీస్ తీసుకోండి మీరు. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే, బర్త్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్నే తీసుకెళ్ళండి. ఓకే.
0: అది మా భార్యది సార్ ఇంకో డౌట్. మా భార్యది అర్జెంట్ బస్సు చింతల పడింది, అవన్నీ ఎట్లా చేయాలి?
1: ప్రస్తుతానికైతే అడ్రస్ మార్చుకోవాలంటే ఫార్మ్ 8 పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు
2: నమస్కారం అండి.
1: నమస్తే, చెప్పండి.
3: మీ పేరు అండి? ఎక్కడ?
2: నా పేరు రామకృష్ణపురం అండి, స్నేహపూర్ కాలనీ నుంచి అండి, హైదరాబాద్.
3: చెప్పండి
2: సార్. సార్ ఇప్పుడు సెకండ్ డ్రాఫ్ట్ లిస్ట్ ఏమైనా మళ్ళీ రిలీజ్ చేస్తారా? రేపు అక్టోబర్ 7th అయిపోయిన తర్వాత ఫైనల్ రోజుకు ముందర నవంబర్ 7th 5th లోపల ఏమైనా ఇంకో డ్రాఫ్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారండి మొన్న చేసినట్టు?
1: లేదండి, ఇది డ్రాఫ్ట్ రోల్ అనేది ముందు వచ్చింది. ఫైనల్ రోల్ నవంబర్ 9th పెట్టుకోవచ్చు. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8
2: కానీ
1: లేదు, అది ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోలేదు లింకింగ్ అనేది. మీరైతే ఫార్మ్ సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ అన్ని ఇచ్చారు కదా.
3: కట్ అయింది సార్. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజామాబాద్ కుమార్ సార్ కాలనీ, శ్రీనివాస్ మాట్లాడుతున్నాను.
3: చెప్పండి శ్రీనివాస్.
1: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: సార్ శుభోదయం.
1: శుభోదయం, చెప్పండి.
4: అది భార్య పేరు నా తర్వాత వచ్చింది సార్. అది ఫస్ట్ నా పేరు వచ్చింది, నా పేరు ఫస్ట్, తర్వాత మార్వేరు వచ్చింది. దాంతో సంబంధం లేదా? ఏం కాదు.
1: అంటే పేరు ఎప్పుడు వచ్చింది? డ్రాఫ్ట్ రోల్ లో పేరు ఉందా మీది?
4: నాది ఏం లేదు.
1: నాకేం
4: నోటీస్ ఇవ్వలేదు.
1: నోటీస్ ఇవ్వలేదంటే మీ డ్రాఫ్ట్ రోల్లో పేరుందా లేదో చూసుకోండి ఫస్ట్. మీకు నోటీస్ రాలేదంటే మీరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే,
4: మార్వేతో సంబంధం లేదు కదా సార్ మేడం. మార్వేరు ఇట్లా తర్వాత వచ్చింది, పేరు ఫస్ట్ వచ్చింది.
3: మీ పేరు?
4: ఇంటి పేరు తర్వాత వచ్చింది, ఫస్ట్ పేరు వచ్చింది.
1: అదేం అదేం ఇబ్బంది లేదమ్మా.
4: ఓకే ఓకే
1: ఓకే.
3: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, ఇందాక ఒక ఆయన మాట్లాడారంటే, ఇప్పుడు ఏదన్నా ఓటర్ చేంజ్ స్టేట్ టు స్టేట్ కానీ కాన్స్టెన్స్ టు కాన్స్టెన్సీ అలాగే డిస్టిక్ టు డిస్టిక్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి సార్?
1: అది ఫార్మ్ 8 అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. స్టేట్ టు స్టేట్, వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి అయితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టుకోవాలి, ఫార్మ్ 8. ఇదే స్టేట్లో పోలింగ్ స్టేషన్ ఒకే కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టయితే వాళ్ళు ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు, ఫార్మ్ 8 పెట్టుకుంటే సరిపోద్ది. అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్ నుండి ఈ డిస్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళు ఫార్మ్ 8 పెట్టుకుంటే చాలు, ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు. సో ఫార్మ్ 8 అనేది వేరే చోటు నుండి ఈ చోటు మార్పు కోసం ఫార్మ్ 8 పెట్టుకోవాలి. వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి అయితే డిక్లరేషన్ ఫామ్ అటాచ్ చేయాలి. ఇది మన స్టేట్లో అయితే డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
3: సార్, ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా ఆ ఓటర్ జాబితాలో పేరుండి ముసాయిదా జాబితాలో వాళ్ళ పేరు నమోదు అయితే వాళ్ళ అభ్యంతరాలను ఎలా వాళ్ళు వ్యక్తపరచాలి, తెలుసుకోవాలి?
1: అది పోలింగ్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ పేరు ఉన్నది అంటారు.
3: ముసాయిదా ఓటర్ జాబితాలో ఒకవేళ వాళ్ళ పేరుంటే. హలో
5: హలో,
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను ఇక్కడ బేగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి.
1: చెప్పండి
5: వేణుగోపాలాచారి.
1: చెప్పండి వేణుగోపాలాచారి.
5: సార్ సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఒక 23 ఇయర్స్ కింద ఇచ్చిన యాడ్ ఇస్తే అనమాట మనది సార్ లో ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత అందరం సర్నేమ్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మా పి అనుకోని ప్యారకాన్ని పెట్టుకుంటాం, అప్పుడు పి వేణుగోపాలాచారి ఉంటుంది, ఇప్పుడు ప్యారక వేణుగోపాలాచారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీ మ్యాపింగ్ కాదు.
1: ఇంకో
5: సార్,
1: 2002 తర్వాత ఇప్పటిది రెండు మ్యాప్ చేస్తున్నాం కాబట్టి మ్యాప్ చేసినప్పుడు కొన్ని అనామాలీస్ అని గుర్తించాం. మీరు చెప్తున్నది ఒకటి, వన్ ఆఫ్ ది అనామాలీ, పేరు ఇనీషియల్ ముందు ఎక్స్పాండ్ చేయడం, ఇప్పుడు
5: ఇంకోటి సార్, ఇప్పుడు మన పిల్లలు మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము పేరకాన్ని పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మా వాళ్ళు పీ అని పెట్టి పంపిస్తారు అప్పుడు.

0: అలా అలా ఉంటుంది అన్నమాట. అయితే ఆ టైంలో పి వేణుగోపాలాచారి ఉంటుంది, మా కొడుకు వచ్చాక నేను పేరక వేణుగోపాలాచారి రాసుకుంటాను నా పని. సార్ ఈ అనామలీస్ వచ్చేవరకల్లా మీకు మీకు మాకు మ్యాపింగ్ అవతలేదు సార్, అవే ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి. ఎందుకంటే పాత సర్టిఫికేట్ అన్ని కూడా మేము కరెక్షన్ చేసుకుంటూ రాలేం కదా.
1: అదే పాతది మర్చిపోండి, ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ప్రస్తుతం పూర్తి పేరు రాసి ఇచ్చారు కాబట్టి అది ఇవ్వండి. అది అనామాలీస్ కింద గుర్తించి మీకు ఏదైనా నోటీస్ వస్తే నోటీస్ సంబంధించి మీరు
0: లేట్ తీసుకున్నాం, నోటీస్ ఇచ్చాము కూడా.
1: నోటీస్ తీసుకున్నారు కాబట్టి మీకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే పెర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, పాస్పోర్ట్ పాస్పోర్ట్ లో కూడా పూర్తి పేరు ఉంటది.
0: పాడండి సార్, ఎడ్యుకేషన్ కు మనకు తేడా చెప్తున్నా సార్. ఇప్పుడు నాకు ఎస్ఎస్ఎల్ పి వేణుగోపాలాచారి ఉంటుంది, నేను ఆధార్ కార్డు లో పేరకం రాసుకున్నా అనుకో సార్, మేము అన్నది మస్ట్ అడిగారు అప్పుడు ఆధార్ కార్డు లో. అది దాన్ని కొంచెం మీరు ఓకే చేసుకుంటే 90% తలకానుకలు పోతాయి సార్.
2: హలో
3: హలో
4: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నేను హైదరాబాద్ మదీనాగూడ నుంచి మాట్లాడుతున్నా మేడం.
4: చెప్పండి.
2: నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి
2: సార్. ఇది నాది ఎలక్ట్రల్ మన డ్రాఫ్ట్ రోల్స్ లో ఉంది నాది మా పాపది, కానీ అందులో నేను ఆన్లైన్ లో చూస్తేనేమో మీ నాదేమో లెస్ దాన్ 15 ఇయర్స్ డిఫరెన్స్ ఫర్ ద ఏజ్ బై ఫాదర్ అని ఉంది. మా డాటర్ కేమో గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్, 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఏదో ఉంది. కానీ మా బిఎల్ఓ ఏమో ఏమి నోటీస్ ఇవ్వలేదు సార్. ఒకసారి కాల్ చేస్తే వాళ్ళేమో ఎక్కడో కమ్యూనిటీ హాల్లో ఉంటున్నాము, మీరు రండి అంటారు, మాకు ఆఫీస్ ప్రాబ్లము. సాటర్డేనేమో వాళ్ళు ఏమో 3 అవర్స్ 4 అవర్స్ ఉంటున్నారు. 2-3 టైమ్స్ కాల్ చేశాను నేను తీసుకోవటానికి. 183 పోలింగ్ స్టేషన్ అండి.
1: 183 పోలింగ్ స్టేషన్ ఎక్కడ?
2: లింగంపల్లి. లింగంపల్లి నియోజకవర్గం.
1: శేర్లింగంపల్లి.
2: అవునండి,
1: శేర్లింగంపల్లి. నోట్ చేసుకున్నామా, బిఏలోకి చెప్తామండి, మీ డీటెయిల్స్ కూడా నోట్ చేసుకున్నాం, చెప్తాం. ఓకే,
2: ఏం ఫామ్ ఇవ్వాల్సి వస్తుందండి? ఇట్లా అయితే ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్ అంటే
1: మీ దగ్గర ఉన్నది ఏదైనా డాక్యుమెంట్స్, ఏదైనా డాక్యుమెంట్ తీసుకురండి. పాస్పోర్ట్,
2: 10th క్లాస్
1: అన్ని తీసుకెళ్ళండి, అన్ని తీసుకెళ్ళండి. రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే
2: ఓకే. మా పాప కూడా అంతే కదండి?
1: అంతే అండి ఇద్దరికి.
2: ఓకే ఓకే. మా ఫాదర్ ఏమీ అవసరం లేదండి?
1: అవసరం లేదండి, మీ ఫాదర్ అవసరం లేదు, మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సరిపోద్ది.
4: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నా, సికింద్రాబాద్ నుంచి అండి.
4: చెప్పండి.
5: నా పేరు శ్రీనివాస్.
4: చెప్పండి శ్రీనివాస్ గారు.
5: నేను 2017 తర్వాత 2000 ఎలక్షన్స్ లో ఓట్ చేశాను, కానీ నాది అడ్రస్ డిఫరెంట్ గా ఉంది. అంటే వెస్ట్ మారేడుపల్లిలో నేను ఇప్పుడు ఉంటున్నది అల్వాలు. మన ఎన్యూమరేషన్ లో వాళ్ళు ఫామ్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, దానికి ఉన్న బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఆధారు ఇచ్చాను, పాస్పోర్ట్ కూడా ఇచ్చాను.
1: సరే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు, మీ పేరు ఖచ్చితంగా ఫైనల్ రోల్ లో వస్తుందండి.
4: హలో సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ముసాయిదా ఓటర్ జాబితాలో ఓటర్గా నమోదైన వ్యక్తి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా కూడా లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా అభ్యంతరాలని ఎలా తెలియజేయాలి?
1: వేరే వాళ్ళు అభ్యంతరాలు తెలియజేయచ్చు. ఫామ్ 7 అనే దాని కింద ఇతను మా పోలింగ్ స్టేషన్లో పరిధిలో లేని వ్యక్తి, లేకపోతే ఇతను మన దేశస్థుడు కాదు, రోహింగ్యా కావచ్చు, వేరే దేశస్థుడు అని చెప్పి తెలియపరచడానికి ఫామ్ 7 కింద అబ్జెక్షన్ పెట్టచ్చు. ఎవరైనా పౌరులు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు, లేకపోతే ఆ పోలింగ్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వారు ఎవరైనా కూడా అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఫామ్ 7 కింద అబ్జెక్షన్ తెలియపరచవచ్చు.
4: సార్, ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఒక ఆయన మాట్లాడారు అల్వాల్ నుంచి, చాలామంది వర్కింగ్ ఉంటారు మోస్ట్లీ హైదరాబాద్లో, వర్కింగ్ డేస్లో అవైలబుల్ ఉండరు, బిఎల్ఓలు ఏమో వర్కింగ్ డేస్లోనే అవైలబుల్ ఉంటారు. ఆల్రెడీ వీటి మీద మీరు మొన్న స్పెషల్ డేస్ కూడా పెట్టి క్యాంపెయిన్ చేశారు, ఐ థింక్ 12th and 13th. సో ఫర్దర్గా మళ్ళీ అలాంటివి ఏమన్నా చేసే ఆలోచన ఉందా?
1: స్పెషల్ క్యాంపెయిన్స్ మళ్ళీ పెట్టడం అనేది అవకాశం లేదు. ఇప్పుడు సాటర్డే సండేస్లో తప్పకుండా వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి ఒక డైరెక్షన్ అయితే తప్పకుండా ఇస్తాం, అదొకటి. తర్వాత ఆఫ్టర్ 6 to 8 ఈవినింగ్ అవర్స్లో కూడా మీరు అవైలబుల్గా ఉండాలి, ఏరియా పోలింగ్ స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే ఆ ఏఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా మీరు ఉండాలని చెప్పేసి కూడా

0: డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: సరే, ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటారు, నలుగురు వ్యక్తులకి కూడా నోటీసులు వస్తాయి. సో నోటీసులు వచ్చిన నలుగురు హియరింగ్ అటెండ్
0: ఎవరైనా ఒక్కరు అందరికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్లి ఆ బెయిల్లోకి సమర్పిస్తే సరిపోతుంది.
1: ఓకే సార్. ఇప్పుడు ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవచ్చా? క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవి ఎప్పటి వరకు ఉంటుంది?
0: ఇది ఇప్పుడు ఆల్రెడీ పేరు ఏదైతే లేదో, ముసాయిదా జాబితాలో పేరు రాలేదంటే వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు, కూడా ఫామ్ 6 పెట్టుకోవచ్చు, లేకపోతే ఫామ్ 8 అడ్రస్ మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవచ్చు. కొత్తగా నమోదు చేసుకోవాలనుకున్న 18 నిండిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు అందరూ అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అందరూ ఫామ్ 6 పెట్టుకొని వాళ్ళు అడ్రస్ మార్పు కోసం కానీ లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు.
1: సార్, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ సిటిజన్ అయ్యుండి, ప్రధానంగా తెలంగాణ సిటిజన్ అయ్యుండి ఇప్పుడు ఫారిన్లో ఉండేవాళ్ళు ఓటర్స్గా నమోదు చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేయాలి? ఒక కాలర్ ఉన్నారు సార్, అయిపోయాక దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎలా అప్లై చేయాలి సార్? ఇప్పుడు
0: ఫామ్ 6A కింద వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. దీనికి వేరే దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది ఫామ్ 6A ద్వారా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మురళి అండి. గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ మురళి గారు, చెప్పండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్
2: సార్. యాక్చువల్గా నేను సర్టిఫికేట్ అంతా నింపేశానండి. నోటీస్ వచ్చితే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాను. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ మేము సన్నత్ నగర్ కాన్స్టిట్యున్సీ అంటే సికింద్రాబాద్ పాన్ బజార్ నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 1 వీక్ లో మళ్ళీ మేము వేరే దిక్కు షిఫ్ట్ అయ్యాం సార్. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? అది
0: ఇప్పుడు ఫైనల్ రోల్లో మీ పేరు వచ్చే వరకు ఆగండి. నవంబర్ 9 ఫైనల్ రోల్ వచ్చేస్తుంది. ఫైనల్ రోల్లో మీ పేరు డ్రాఫ్ట్ రోల్లో వస్తుంది కాబట్టి తర్వాత ఫామ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోండి. మీరు నవంబర్ 10 తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
2: నవంబర్ 10 తర్వాత ఫామ్ 8 లో మళ్ళా మేము
0: అడ్రస్ మార్పు కోసం పెట్టుకోండి మీరు.
1: సార్, ఫైనల్ గా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఆఫ్లైన్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో అయితే ఎలా చేసుకోవాలి, ఓటర్ యాప్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి సార్?
0: ఇప్పుడు ఆల్రెడీ ఓటర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫామ్ 6 అండ్ దాని కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నిండిన వారు ప్రతి ఒక్క పౌరుడు ఫామ్ 6ను అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాలి. అడ్రస్ మార్పు కోసం అనుకుంటే ఎవరైనా ఫామ్ 8 అనేది వాళ్ళు కన్సర్న్ బిఏలోకి ఇవ్వచ్చు. ఫామ్ 8లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ కూడా సమర్పించాల్సి వస్తుంది కాబట్టి అవి రెండింటిని ఫిల్ చేసి మీ కన్సర్న్ మీ ఏరియా బిఏలో ఎవరున్నారో అతనికి ఇస్తే సరిపోద్ది. మీ పేరు అందులో లిస్ట్లోకి వచ్చేస్తుందండి. తర్వాత మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి మీరు ఫోన్ చేసి తెలియపరచవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా 1950కి పెట్టవచ్చు. తర్వాత co.telangana@eci.gov.in అనే దానికి కూడా మీరు ఫోన్ చేసి, అందులో కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా co.telangana@eci.gov.in దీంట్లో దీని ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దీన్ని చూసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. సరిపోతే రెండు.
1: ఓకే సార్. అందరూ మళ్ళీ ఇంకా ఎవరన్నా నోటీసులు అందుకోలేని వాళ్ళున్నా తొందరగా ఆన్లైన్లో చెక్ చేసుకుని నోటీసులు అందుకొని తొందరగా హీరింగ్ అప్పీర్ అవ్వాలని మనం కోరుకుందాం సార్. ఎస్ఐఆర్ సక్సెస్ఫుల్గా 100% తెలంగాణలో సక్సెస్ అవ్వాలని మనం ఆకాంక్షిద్దాం సార్. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు నమస్కారం.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
3: మీరింతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పగడబందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ అభివృద్ది పనులపై ఆయన నిర్వహించిన సమీక్షలో భారీ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద హర్యానాలోని కురుక్షేత్ర ఐటీఐ క్లస్టర్కు జాతీయ స్టీరింగ్ కమిటీ 320 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల నేపథ్యంలో ప్రాఠ్య ప్రణాళికలు, బలమైన పారిశ్రామిక భాగస్వామ్యం పెంపొందించడం ద్వారా వృత్తి విద్యా శిక్షణ ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సెమికాన్ ఇండియా 2026 సందర్భంగా ఎర్నెస్ట్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ విడుదల చేసిన సెమికాన్ ఇండియా 2.0 నివేదిక ప్రకారం భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2026లో దాదాపు $64 బిలియన్ నుండి 2035 నాటికి $200 బిలియన్ అంటే 3 రెట్లకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. ఈ నివేదిక దేశీయ తయారీకి కీలకమైన ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. నేషనల్ స్టూడెంట్ ల్యాప్టాప్ స్కీమ్ 2026 పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్ అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకటించింది. ఈ పథకం కింద విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామంటూ పేరు, విద్యార్హతలు, వయసు వంటి వ్యక్తిగత వివరాలను ఒక లింక్ ద్వారా సేకరిస్తున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకమేదీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమంలో వినండి కే శృతి గారి సితార్ వాద్యం, తబలా సహకారం శ్రీ ఋషికేశ్ మహుర్కర్.

అదైతే తెలిసిపోయింది కదా మీ అందరికీ. మరి ఈ సినిమా చూస్తే మనం మన సొంత ఊరికి వెళ్ళినట్టుంటుంది. గోదావరి పరవళ్లు తొక్కుతున్నప్పుడు కలిగే ఆనందం మన సొంతమవుతుంది. కాలగర్భంలో కలిసిపోతాయేమో అన్న తెలుగింటి సాంప్రదాయాలను తెలిమంచుల పల్లెటూరి అమాయకత్వంతో అనుబంధపు పరిమళంతో మేళవించి పునఃపరిచయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రంతో తారాపథంలోకి దూసుకువెళ్లిన కథానాయికకు వెన్నుదన్నుగా నిల్చుని కథంతా తానే అయి నడిపిన దిగ్గజ నటుడు మన నాగేశ్వరరావు గారు. అర్థం అయ్యి కానట్టుగా ఉందా? మరి మీకోసం ఆ చిత్రగీతం.

సరిగ్గా 35 సంవత్సరాల క్రితం విడుదలై విజయ్ ఢంకా మాత్రమే కాదు, అనుబంధపు సాంప్రదాయపు ఢంకా ప్రతి తెలుగింటిలో మోగించిన సీతారామయ్య గారి మనోరాలు చిత్ర విశేషాలు కొన్ని ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి ఈ చిత్రంతో ముడిపడ్డ జ్ఞాపకాలు మీకు కూడా ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402324082 0402024 మరి నిర్మాత దొరస్వామిరాజు గారు ఒకరోజు నాగేశ్వరరావు గారిని కలిశారట. ఈ కథ వినిపించారు. నాగేశ్వరరావు గారు ఆలోచిస్తూ ఉండిపోయారు. అరగంటైనా జవాబు రాలేదు. ఇక్కడేమో దొరస్వామిరాజు గారికి కాస్త కోపం పాలు ఎక్కువ. ఈ అరగంట ఆలస్యాన్ని భరించలేక, మీరు చేస్తారో చేయరో చెప్పేయండి, మీరు నో అంటే నేను వేటూరి గారిని పెట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసేస్తాను అనేశారట. అదేంటి, గీత రచయితని హీరోగానా అని చెప్పి అనిపిస్తుంది కదా. అదే కదా, అక్కడ నాగేశ్వరరావు గారికి కూడా అదే అనిపించుండొచ్చు. మరి నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఎస్ చెప్పారు, ఈ సినిమా పట్టాలు ఎలా ఎక్కింది?

0: సుధాకర్ మీద చిత్రీకరించిన ఈ వేర్వేరు సర్చిన పాట రాగానే థియేటర్లో అయితే నవ్వులు పూసేశాయి, కానీ ఇక్కడ మాత్రం దొరస్వామిరాజు గారు ఇంకా ఎదురుచూస్తున్నారు. ఆయన ఆవేశంతో అన్న మాటల్ని విన్న నాగేశ్వరరావు గారు మరొక 5 నిమిషాలు ఆలోచించారట. సరే, ఈ సినిమా నేను చేస్తాను అని ఒప్పుకున్నారు. మరి గోదావరి బ్యాక్డ్రాప్గా తీసుకుని పట్టిసీమ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్. నిజానికి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ సినిమా చూడాలంటే ఏదో మన కుటుంబ కథ, మన కథ అనిపించేట్టుగా మనసు దోచిన సీతారామయ్య గారి మనవరాలులో సీతారామయ్య గారిగా నాగేశ్వరరావు గారు, ఆయన మనవరాలు సీతగా మీన నటించారు. నానమ్మగా రోహిణి హటంగడి, అతిథి పాత్రలో గోదావరి ఆశలో దాసరి గారు తెరపైన కనిపిస్తారు. మరి కొన్ని చక్కటి విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం.
1: షష్టి పూర్తి నిన్నైనా ఊపింకా తగ్గినట్లేదు.
2: సీతారామయ్య గారా, తామరకు చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప ఓర ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెలపెలపెలపెల్లాడిపోయినట్టును, ఒళ్ళంతా జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల్.
1: చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం నువ్వు. ప్రపంచంలో షష్టి పూర్తి నీకు ఒక్కడికే జరిగిందనుకుంటున్నావా?
2: అవునండి, వచ్చే ఆశూజానికి తమరకు కూడా 60 ఏళ్లు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నవరన్నమాట. తమరు చిన్నవరండి బాబు, తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి, అప్పుడు చూస్తామండి తమ సంబరాలు.
1: ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు.
2: ఇదిగో ఆ ముక్క మాత్రం అనకండి, సీతమ్మగూరులండి సెల్లయ్య గారిని మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం చాలనండి, కానీ ఒక పెళ్లి చాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిచ్చి కళ్యాణం, పచ్చ తోరణం తమరకేంటండి? పైగా అబ్బాయి గారేమో షష్టి పూర్తికి వస్తారే.
0: ఇప్పుడు విందాం అందాల రాముడు చిత్రంలో ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 26 నిమిషాలు. మనం మాట్లాడుకుంటున్నాం సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు. మరి కథానాయికకు అందులోనూ 16-20 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలను బాపు బొమ్మలా ఉందని అప్పటి వరకు పొగిడేవారు. కాని ఈ సినిమా వచ్చాక ఏం జరిగిందో తెలుసా? చాలామంది పెద్దలు సీతారామయ్య గారి మనవరాలులా అచ్చ తెలుగమ్మాయిలా ఉన్నావు అని చెప్పి అనడం వరకు వచ్చేసింది. అది ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్.

0: ఇది సీతారామయ్య గారు ఇల్లే కదండి?
1: అవునమ్మా.
0: నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని.
2: ఏమిట్రా మనవరాలా?
3: అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి.
1: అమ్మా నాన్న
0: రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లి.

0: ఎక్కడికి నన్ను వెళ్ళమని పంపారు?
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మరి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ కథ అసలు రచయిత ఊహించి రాశారా లేకపోతే దానికి కూడా ఏదైనా నేపథ్యం ఉందా అని చెప్పి మనందరికీ డౌట్ వస్తుంది కదా. ఉందిగా. 1978 అంటే 1978లో ఉన్నవ వెంకట హరగోపాల్ గారు అనే రచయిత ఉండేవారు. మానస అన్నది ఆయన కలం పేరు. నవ్వినా కన్నీళ్లే అనే ఒక చిన్న నవల రాశారు. 70-80 పేజీల నవల అన్నమాట ఇది. అంటే అంత పెద్ద నవల కూడా కాదు. అది చాలా మందికి చదవగానే నచ్చేసింది. పత్రికల్లో బహుమతి కూడా గెలుచుకుంది ఈ నవల. బ్యాంక్లో పనిచేసే హరగోపాల్ గారు ఏం చేశారంటే మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడికి వెళ్లి సినిమాల్లో కనుక ఈ కథ ప్రయత్నించి సినిమా కథలాగా వచ్చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి మద్రాసుకి వెళ్లారు. 2 ఏళ్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. సరే ఇది కాదు పని అని చెప్పి స్క్రిప్ట్ అక్కడ వేమూరి సత్యనారాయణ గారని ఒక ఆయన ఉన్నారు, ఆ తెలిసిన ఆయనకి ఆ స్క్రిప్ట్ ఇచ్చేసి నేనింక వెళ్ళిపోతానండి అని చెప్పి వెళ్ళిపోయారు. మరి దర్శకుడు క్రాంతికుమార్ గారు ఏం చేశారు, అప్పుడే ఆయన 2-3 సినిమాలు పూర్తి చేసుకుని రాఘవేంద్రరావు గారి చిత్రానికి ఒక మంచి కథ కోసం చూస్తుంటే ఈ వేమూరి సత్యనారాయణ గారు ఈ కథ ఇచ్చారు. అయితే నవ్వినా కన్నీళ్లలోని ఒక్క స్టోరీ లైన్, అంటే తల్లి తండ్రి చచ్చిపోతే మనవరాలు తాతయ్యకి చెప్పకుండా ఇంట్లో ఉండడం వరకు తీసుకుని రచయిత గణేష్ పాత్ర గారితో మిగిలిన కథ సినిమాకు తగ్గట్టుగా రాయించుకున్నారు క్రాంతికుమార్ గారు. ఆ స్క్రిప్ట్తో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్తే అబ్బే ఈ సినిమాన ఇలాంటి కథ ఎవ్వరూ చూడరు, ఇప్పుడంతా కమర్షియల్ జమానా, వద్దు క్రాంతి అని చెప్పి ఒత్తనేశారట.

0: ఈ పాటకు ముందర మనం చెప్పుకున్నాం కదా, నవ్వినా కన్నీళ్లే అనే ఒక చిన్న నవల నుంచి ఆ స్టోరీ లైన్ ని తీసుకుని క్రాంతికుమార్ గారు గణేష్ పాత్ర గారితోటి సినిమాకు తగ్గట్టుగా రాయించుకున్నారని, మరి ఇదే కథను తీసుకుని నిర్మాత దొరస్వామిరాజు గారి దగ్గరికి వెళ్తే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, నడుస్తుందా అని చెప్పి కాస్త సందేహపడ్డారట ఒక క్షణం. కానీ గణేష్ పాత్ర గారు ప్రతి సీన్ వివరించాక తప్పకుండా ఈ సినిమా మనం చేద్దామని ఒప్పుకున్నారు. మరి ఇందాక చెప్పాను కదా, తర్వాత ఏఎన్ఆర్ గారు ఎలా ఒప్పుకున్నారో తెలుసు, కానీ ఒక మాట మాత్రం అన్నారట, కథంతా మనవరాలి మీదేగా నడుస్తుంది అని నాకు కాస్త సందేహంగా ఉంది అని చెప్పి ఒకసారి అనడంతో దొరస్వామిరాజు గారికి అప్పుడు కోపం వచ్చింది. తర్వాత ఒప్పుకున్నారనుకోండి, మరి ఇక్కడ దర్శకుడికి ఒక ఐడియా వచ్చింది, సినిమా నాగేశ్వరరావు గారు ఒప్పేసుకున్నారు, మెల్లిగా పాత్రలందరినీ నేను టీం అందరినీ తయారు చేసుకుంటానని చెప్పి ఆయన మైండ్లో ఒక ఐడియా ఉంది. కానీ అనుకోకుండా ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా రావడం వల్ల నిర్మాతకి తిట్లు పడ్డాయి. దర్శకుడికి ఐడియా వస్తే నిర్మాతకి తిట్లు ఎలా పడ్డాయి? అక్కినేని గారి మనసుకి నచ్చని సంగతి ఏంటి, ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉండండి.
1: నా మనసులో ఉన్న మాట చెప్పనా తాతయ్య?
2: చెప్పమ్మా.
1: ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకు రానిలేదు, కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారా? నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి.
2: మీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో.
1: మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి.
2: అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేను ఇవ్వలేనమ్మా. కానీ నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకుని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మ నువ్వు, ఇప్పుడు నీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ట్రెండ్ సెటర్ చిత్రం సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు. మరి దర్శకుడు క్రాంతికుమార్ గారికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? విగ్ లేకుండా నాగేశ్వరరావు గారిని తెరపై చూపించాలని. ఇది నేను చెప్తే ఆయన వినరేమో అని చెప్పి క్రాంతికుమార్ గారికి అనిపించిందట. అనుకుని మెల్లిగా నిర్మాత గారిని బతిమలాడి నాగేశ్వరరావు గారి దగ్గరికి పంపించారు. ఏంటి, నేను విగ్ లేకుండా నటించాలా? ఇదేమైనా నా చివరి చిత్రం అనుకుంటున్నారా అని చెప్పి అంతెత్తున ఎగిరి తిట్టేశారట నాగేశ్వరరావు గారు. నేను చెయ్యను కాక చెయ్యను అని చెప్పి ససేమిరా అనేశారు. అప్పుడు దొరస్వామి గారు నచ్చచెప్పారట, కాదండి పోనీ ఒక పని చేద్దాం, విగ్గుతో ఒక షాట్, విగ్ లేకుండా ఇంకొక షాట్ తీసి చూద్దామా అంటే 50 సంవత్సరాలు నటుడిగా అనుభవమున్న నట సామ్రాట్ వెంటనే స్క్రీన్ టెస్ట్కు ఒప్పుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమే కదా. అది నటనంటే ఆయనకున్న గౌరవం. అంతేకాదు, ఈ సినిమాలో నాకు నచ్చిన మరొక అంశం, ప్రేక్షకులు మెచ్చిన మరో అంశం ఏంటో తెలుసా? అప్పట్లో అమెరికాకి వలస వెళ్లిపోయిన భారతీయులు వారికి పుట్టిన పిల్లలకి తెలుగే సరిగ్గా రాదు. అలాంటిది అమెరికా వెళ్లినా కూడా మన సాంప్రదాయాలు, మన భోజన అలవాట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి నేర్పించడంతో పాటు పూజా కార్యక్రమాలు కూడా నేర్పించడము చాలా అద్భుతంగా అనిపించింది.

ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదా

ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిర

0: అలా సీత ఇంట్లో వ్రతం జరుగుతుంటే పంతులుగారు చేసిన తప్పును సరిదిద్ది తానే స్వయంగా ఈ శ్లోకాలు చదవడం చాలా మంది ప్రేక్షకులకు నచ్చింది. మరి ఇంతకీ స్క్రీన్ టెస్ట్ తీశాక ఏం జరిగింది? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. సరే, విగ్ తోటి ఒకటి, విగ్ లేకుండా మరొక స్క్రీన్ టెస్ట్ తీశాక అక్కినేని గారి బంధుమిత్రులకు కూడా విగ్ లేకుండానే చేస్తే బాగుంది అని చెప్పి ఆయనకి సూచించారట. సరే అని చేయడానికి ఒప్పేసుకున్నారు. వారం తర్వాత, నిజమే, మీరు చెప్పినట్టు విగ్ లేకుండా చేస్తేనే బాగుంది అని నిర్మాతకు కితాబు ఇచ్చారు. మరి మనవరాలిగా మీనాని ఎన్నుకున్నారు. నిండు ముత్తైదుగా తెరపైన కనిపించాలని రోహిణి హటంగడి గారు బావుంటారని చెప్పి జానకమ్మ పాత్రకు వారిని ఎంపిక చేశారు. అలాగే తనికేళ్ల భరణి, చాలామంది, ఏ ప్రతి ఒక్క నటీ నటులు ఎవరెవరు చేశారో, కోట శ్రీనివాసరావు గారు వారు చేసిన పాత్రలకు సముచిత న్యాయం చేశారు. మరి షష్టిపూర్తి సీన్ గుర్తుందా? అసలు ఈ సినిమా చూసిన ఎందరో పడుచు జంటలు తాము కూడా ఫ్యూచర్లో షష్టిపూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వేటూరి పాట, ఎంఎం కీరవాణి గారి సంగీతం, క్రాంతికుమార్ అద్భుతమైన దర్శకత్వం, పద్మాలయ స్టూడియోస్లో ఒక నెల, తర్వాత కడేపులంక తదితర ప్రాంతాల్లో, మిగిలిన గోదావరి పరివాహక ప్రాంతంలో షూటింగ్ చేశారు. ఇన్ని చెప్పుకున్నాక మరి ఆ షష్టిపూర్తి సీన్ కానీ ఆ పాట కానీ వినకపోతే ఎలా?
1: నన్నెవరో విసిగించొద్దు.
2: షష్టి పూర్తి చేసుకోవా తాతయ్య.
1: అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సీతారామయ్య గారి మనోరాలు చిత్రకథ మనందరికీ తెలిసిందే. ఒక్కసారి క్లుప్తంగా చెప్పేసుకుంటే సీతారామపురంలో సీతారామయ్య గారి మాటే వేదవాక్కు. కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసినా తన మాట వినలేదు కాబట్టి తర్వాత మాట్లాడడం ఆపేస్తాడు సీతారామయ్య. ఇలా ఉండలేక కొడుకు అమెరికా వెళ్లిపోతాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కూతురు కూతురు పెళ్లికి ఆహ్వానం పంపిస్తే మనవరాలు మాత్రమే వస్తుంది. తల్లి తండ్రి స్వదేశానికి రాబోతూ కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఈ వార్త వింటే తాతానానమ్మలు తట్టుకోలేరని మనవరాలు సీతపడే ఆవేదన, చేసే ప్రయత్నాలు తెరపై మనతో కంటతడి పెట్టిస్తే ఆ తాతా మనవరాలి అనుబంధం, ఈ కథ చుట్టూ కుటుంబ నేపథ్యం, పరిసరాలు ఇత్యాది మనకి తెలుగుతనం అంటే ఏంటో గుర్తు చేస్తాయి. మన అనుబంధ బాంధవ్యాల విలువ తెలుసుకున్న వారెందరూ అన్నది అక్షర సత్యం. ఆ రోజుల్లో సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ ఆ సినిమా తీయడానికే ఆ దర్శకుడు ఆ కథలో ఎంతగా లీనమైపోయాడో తెరపై మనందరం చూశాము. ఇప్పుడు విందాం బంగారు కుటుంబం చిత్రంలోని ఈ పాట.

సినిమానైతే వేడుకగా విడుదల చేసేశారు 1991లో. కానీ అదే రోజున ప్రేమఖైదీ చిత్రం కూడా విడుదలైంది. ఇక్కడ సీతారామయ్య గారి మనవరాలు విడుదల చేసిన థియేటర్లు అన్నీ ఖాళీ కుర్చీలే. 2 వారాలైనా ఇదే పరిస్థితిట. థియేటర్ యాజమాన్యం వెళ్లి నిర్మాత దొరస్వామిరాజు గారితో అన్నారట, ఇంకా నష్టం మేం భరించలేమండి, సినిమా తీసేస్తామనంటే నిర్మాత ఒప్పుకోలేదు. 175 రోజులకు మీకు ఎంత అద్దె కట్టాలో చెప్పండి, ఇప్పుడే పేమెంట్ చేసేస్తానన్నారట. అంతేకాదు, చిత్రానికి ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 70% మళ్లీ ఖర్చు పెట్టి విస్తృతంగా వార్తాపత్రిక

వేదికల్లో కళావేదికలపైన పబ్లిసిటీ పెంచారు. అప్పటికే సినిమా బాగుందని కాస్త కాస్తగా టాక్ చెప్పుకుంటున్న ప్రేక్షకులు చిత్రాన్ని ద్విశత దినోత్సవం వైపుగా పరుగులు పెట్టించి ఘన విజయాన్ని అందజేశారు. ఇప్పుడు విందాం డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఈ పాట.

చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అచ్చతెలుగు చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ట్రెండ్ సెట్టర్ అని ఇందాక అన్నానే, పరికిణి ఓణీలు అంటే అర్థం ఏంటి అన్న అప్పటి యువతికి మళ్లీ తెలుగుదనం తొణికిసెట్లనాడేటట్టు తెరపైన మీనా వేసుకున్న పరికిణి ఓణీలు అందరినీ ఆత్మీయంగా పలకరించాయి. చిత్రం చూసిన తర్వాత చాలామంది అమ్మాయిలు ప్రతి పండగ రోజు తప్పనిసరిగా తెలుగువారి సాంప్రదాయ దుస్తుల్ని ధరించడం మొదలుపెట్టారట. ఏ దేశంలో ఉన్నా మన భాష, మన భోజనం, మన మూలాలు మర్చిపోకూడదని నేర్పించిన సినిమా ఇది. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా విగ్ ఉన్నా లేకపోయినా నాగేశ్వరరావు గారంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అని తెలియచేశారు మరోసారి. అనుబంధాల మేలు కలయిక ఆత్మీయపు దారాలతో నేసి, చక్కటి సంగీతంతో, చిక్కనైన కథనంతో రాసి మనల్ని మెప్పించిన సినిమా 2026 సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు భాష, తెలుగుతనాన్ని నిండుగా గౌరవిస్తూ తీసిన చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీ అందరితో పంచుకున్నాను. నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఇప్పుడు విందాం నాగేశ్వరరావు గారు నటించిన ఆరాధన చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం భావిన్ గోయల్ గురించి. బైక్ యాక్సిడెంట్లో ఒక కాలు కోల్పోయాడు భావిన్ 18 సంవత్సరాల వయసులో. జాలితో అందరూ ఒకటే మాట అన్నారట, అయ్యో నీ జీవితం ఇక్కడే ఆగిపోయిందే ఎలా అని చెప్పి. నిజమేనేమో అని చెప్పి నమ్మాడు భావిన్. కాని కొన్ని రోజులకే ఇది పని కాదు, ఎలాగైనా సరే నన్ను నేను మళ్లీ సిద్ధం చేసుకోవాలి, జీవితాన్ని ఎదుర్కోవాలని అనుకున్నాడు. కృత్రిమ కాలు, ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చుకున్నాడు. ముందుగా నడవడం మొదలుపెట్టాడు. కృత్రిమ కాలుతో అడుగులు తడబడిపోయేవి, భయపడేవాడు. కాని మనోధైర్యంతో అడుగు ముందుకు వేశాడు. ప్రతి అడుగు నొప్పినే ఇచ్చేది. ఓర్చుకొని ఆ అడుగు కాలేజ్ వైపుకు వేశాడు భావిన్.

పాటలో చెప్పినట్టు ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు అని చెప్పడం మాత్రం చాలా తేలిక. మనం మాట్లాడుకుంటున్నాం భావిన్ గోయల్ గురించి. చేతినే స్ఫూర్తిలో ఇతను బైక్ యాక్సిడెంట్లో ఒక కాలు కోల్పోతే ఆర్టిఫిషియల్ లెగ్, కృత్రిమ కాలు అమర్చుకుని నడవడం మొదలుపెట్టాడని ఇందాక చెప్పుకున్నాం కదా. మరి కాలేజ్ వరకు అడుగు వేశాక ఎంత కష్టపడి వేశాడో ఆ అబ్బాయికి తెలుసు. మరింత ఉత్సాహంతో తండ్రికి ఫామ్లో కూడా సహాయపడడం మొదలుపెట్టాడు. నన్ను నేను స్ట్రాంగ్గా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అని అనుకున్నాడు. జిమ్కి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపై చూసేవారు. ఎందుకంటే రెండు కాళ్లు ఉన్నప్పుడు కూడా జిమ్ అంటేనే భయపడతాం, చేయలేమేమో అని చేతులెత్తేస్తాం, అవునా? కానీ భవిన్ శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా దృఢంగా మార్చుకున్నాడు. తనను తాను నవ్వుతూ ఓర్చుకున్నాడు. ఆ నవ్వునే అందరికీ చూపించాడు.

భావిన్ గోయల్ పాజిటివిటీకి నిలువెత్తు నిదర్శనం. ఒక కాలు లేకపోయినా సరే నేను అందరిలాగే అన్ని పనులు చేసుకోగలను అని చెప్పి ఆర్టిఫిషియల్ లెగ్ తో అడుగు ముందుకు వేశాడు. దాని తర్వాత జిమ్ లో చేరడం అయిపోయాక ఏమన్నాడు తెలుసా, ట్రెక్కింగ్ చేస్తానని అన్నాడు. పిచ్చెక్కింది అబ్బాయికి అని అనుకున్నారందరూ. డోంట్ కేర్ అని అనుకున్నాడు భావిన్. ప్రయత్నించాలి అంతే అనుకుని సాధన మొదలుపెట్టాడు. తను తొలిగా ఎంచుకున్న లక్ష్యమేంటో తెలుసా, భృగు సరస్సు. ఇది 12,500 అడుగున ఎత్తునుంది. ఈ భృగు లేక్ని ట్రెక్ చేశాక తన మీద తనకు నమ్మకం మరింత పెరిగింది. ఎస్, నేనెవ్వరికీ తీసిపోను, నేను కూడా చేయగలను అని అనుకున్నాడు. మరింత పెద్ద లక్ష్యంతో ముందడుగు వేశాడు. నెక్స్ట్ ఏంటో తెలుసా, అన్నపూర్ణ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

అడవులు, కొండలు, గుట్టలు, మంచు ఇవి దారిలో ఎదురైన పలకరించిన అవరోధాలు భవిన్ గోయల్ని. ఆక్సిజన్ లెవెల్ తగ్గిన కొద్దీ అడుగు వేయడం కష్టమయ్యేది. అన్నపూర్ణ సమ్మిట్ అంటే అంత తేలికైన విషయం కాదు. రాళ్లు తగిలిన ప్రతిసారి కృత్రిమ కాలు మొరాయించేది. కాని ఏకోన్ముఖుడిలా భవిన్ గోయల్ ఆగలేదు. విజేతగా అన్నపూర్ణ సమ్మిట్ని ఎక్కేశాడు. ఎక్కిన వెంటనే ఏం చేశాడో తెలుసా? అక్కడ 101 పుషప్స్ చేశాడు. నా కాలు కృత్రిమం కావచ్చు, కాని నా లక్ష్యం నా జీవితేచ్ఛా స్వచ్ఛమైనదని నవ్వుతున్న భవిన్. అన్నీ ఉన్న సామాన్యులైన మనకు ఒక స్ఫూర్తిదాత. ఎందుకంటే కాలు లేకపోయినా అతని విజయం మాత్రం అసాధారణమే కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా

ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా
అగ్రస్థానానికి

0: చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సరే, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా భూమి గుండ్రంగా ఉన్నట్టు చివరికి ఫిట్నెస్ గురించి, ఏం తింటే ఫిట్గా ఉంటాము అన్న దానిమీదే చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు ఫిట్నెస్ నిపుణులు చెప్తారే సీజనల్ ఫ్రూట్స్, కాలానుగుణంగా వచ్చే పండ్లను తినమని. మనకు అందుబాటులో ఉన్న కొన్ని పళ్ళు, వాటితో మనకు అందే పోషకాల గురించి మాట్లాడేసుకుందామా. ముందుగా అయితే అరటిపండు. అందరికీ ఇష్టం మాత్రమే కాదు, అందుబాటులో ఉంటుంది ఏడాదంతా. అరటిపండులో ఉండే పెక్టిన్ వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది, తక్షణ శక్తి కూడా అందుతుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేసే అమృతఫలం అరటిపండు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈ ట్వీట్ కార్యక్రమంలో ఈ రోజు మనం సీజనల్ ఫ్రూట్స్ అంటే మనము ప్రతి కాలానుగుణంగా వచ్చే పండ్లలో వచ్చే పోషకాల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి అరటి పండు తర్వాత యాపిల్, తక్కువ క్యాలరీస్ ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల రోజుకొక యాపిల్ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. యాపిల్లో తక్కువ గ్లైసెమిక్ యాసిడ్స్ ఉండడం వల్ల మధుమేహం ఉన్నవాళ్లు కూడా తినచ్చు. యాపిల్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. ఎన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అన్న సూత్రం మనందరికీ తెలుసు కదా. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం కూడా పడదు. యాపిల్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, ముడతలు కూడా దగ్గరికి రావు, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది యాపిల్.
4: పండు పండు పండు ఎర్ర పండు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని. మరి సీతాఫలం ఇష్టంతో తింటాం కానీ భయపడుతూనే ఉంటాం కదా, బరువు పెరిగిపోతుందేమో అని అందరికీ ఒక ఆలోచన. మరి సీతాఫలం ఇచ్చే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం. ఇందులో అయాన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. రక్తంలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. సీతాఫలం కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సహజమైన చక్కెర ఉండడం వల్ల తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సీతాఫలం. మెగ్నీషియం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సీతాఫలం సహాయపడుతుంది. కానీ సీతాఫలం తినేటప్పుడు కాస్త ఆలోచించి, అంటే ఈ ఉపయోగాలున్నాయి కాబట్టి తిందాము కానీ మితంగా తిందాం, ఒక్క సీతాఫలం తిని ఆపేద్దాము. ఎందుకంటే మనకు చాలా ఇష్టమైనవి మనం ఒకటితో ఆపం కదా, రెండు ఇంకొంచెము నేను కాస్త వాకింగ్ చేస్తాను ఇలా ఎన్నో ఆలోచిస్తాము. మరి మితమే హితం అన్నది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

మామిడి పండు గురించి చెప్పుకోకపోతే అసలు షో కంప్లీట్ అవ్వదు కదా. మరి మామిడి పండు పళ్లలోకే రారాజు, ఆరోగ్య ప్రయోజనాలలో అగ్రస్థానం దానికే. విటమిన్ సి, విటమిన్ ఏ ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది మామిడి పండు. ఇమ్యూనిటీ ఎన్నిసార్లు చెప్తారు అని చెప్పి అనిపిస్తోందా? ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇమ్యూనిటీ ఉన్నవారిని ఇది కబళించకుండా కాపాడింది. మరి ఈ మాట కనుక మనకి మళ్లీ గుర్తొస్తే ఇమ్యూనిటీ జిందాబాద్ అనేస్తాం, అవునా?

పోషకాల నిధి మామిడి పండు మరి అనేక ఖనిజాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది మామిడి పండు. సో సీజనల్ గా వచ్చే అన్ని పళ్ళని మనము ప్రయత్నించాలంటే కొంచెం కొంచెంగా తిన్నామనుకోండి, ఆరోగ్యానికి అన్ని మేలే చేస్తాయి.

మరి ఇందాక మనం మాట్లాడుకున్న అరటిపండు, యాపిల్, మామిడి పండు ఇలాంటివే కాకుండా కాలానుగుణంగా వచ్చే అల్లనేరేడు పండు, రేగిపళ్ళు, జామకాయలు, సపోటా, బొప్పాయి ఏవి అందుబాటులో ఉంటే అవి రోజుకి కనీసం ఏదైనా ఒక్క పండు మీ డైట్లో ఉండేటట్టు చూసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం దూరం పెట్టచ్చు. టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులున్నాయన్న మాట మాత్రం అనకండి. ఎందుకో తెలుసా, దానికి కూడా ఒక చిన్న చిట్కా, ఒక సొల్యూషన్ ఉంది. ఆఫీస్కి దగ్గరలో ఒక పండ్ల దుకాణం అబ్బాయితో మాట్లాడి పెట్టేసుకోండి. ప్రతిరోజు మీరు చెప్పిన సమయానికి పండు మీ చేతికి వచ్చేట్టు చూసుకోండి. ఈట్ ఫిట్, స్టే ఫిట్. నమస్కారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు: కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సమన్వయం పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సన్నద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ రంగాలకు కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖ, మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన భారతదేశ కీలక ఖనిజాల రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ, వలయాకార ఆర్థిక వ్యవస్థపై జాతీయ సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సహకారం పెంచాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారాలను నియమించి ప్రతి పనికి బాధ్యత అప్పగించాలని సూచించారు. త్వరలో ఓపీ సేవలు సనత్ నగర్ టిమ్స్ తరహాలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు పలువురు బీజేపీ జిల్లా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ,
1: ఒక జూరాల కింద కాదు, నాగార్జున సాగర్ కింద అటు ఉన్నటువంటి ఒక గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అనేక ప్రాజెక్టుల కింద రైతులు ఈరోజు పసుపు దగ్గర నుంచి పత్తి దాకా, ఇటు వరి దగ్గర నుంచి మక్కద్దం దాకా ప్రతి రైతు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు జూరాల కింద ఉన్నటువంటి ఒక రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండుంటే ఈ నష్టం వారికి జరగకపోయేది. కానీ మీరు బీమా పెట్టారు, ఆ బీమాకు మీరు ప్రీమియం కట్టారు.
0: ఈ పరిణామాలను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. జూరాల నుంచి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులు దుర్మార్గమని, జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్లాలనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్టంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా, పోలీసులతో రాజ్యమేలుతున్నారా అని నిలదీశారు. రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డు ఏసీలో నిన్న అర్దరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో వార్డులో పొగలు కమ్ముకున్నాయి. తల్లిదండ్రులు భయాందోళనతో తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. గాయాల పాలైన 27 మంది పిల్లలను దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్ర

0: సరదాగా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల మృతి చెందడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం దిగ్భాంతి వ్యక్తం చేశారు. మరో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. దేశంలోని హెల్త్ ఇన్నోవేషన్స్ కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. టీ హబ్ లో బియాండ్ నంబర్స్ ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటీస్ అండ్ మెటబాలిక్ కేర్ అంశంపై నిర్వహించిన హోమా సీఎంఈ 2026 జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించి ఐటీ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాలను హెల్త్ కేర్ తో అనుసంధానం చేసే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కన్ చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. పేదలను నగరానికి దూరంగా తరలించకుండా ఖరీదైన ప్రాంతాల్లోనే ఆత్మగౌరవంతో నివసించేలా టవర్స్ నిర్మిస్తున్నామని, లబ్దిదారులకు 15 నుంచి 20 గజాల అన్డివైడెడ్ షేర్తో పాటు రిజిస్టేషన్ ఛార్జీ లేకుండా పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవతోనే దేశసేవ అనే ఆశయంతో సాగిన ఈ పావు శతాబ్దపు ప్రయాణం సేవ సుపరిపాలనల కలయికగా నిలిచింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అద్భుత ప్రజాహిత ప్రయాణానికి సంబంధించి ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనాలలో భాగంగా ఈరోజు సెమీకండక్టర్ మిషన్, దాని ప్రాముఖ్యత, ప్రధానమంత్రి ఆశయాల గురించిన విశేషాలు తెలుసుకుందాం.
1: భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం ప్రాథమిక పరిశోధనల నుంచి వేగంగా విస్తరిస్తూ ఒక బలమైన దేశీయ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. మైక్రోచిప్లను జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఆస్తులుగా మారుస్తోంది. గతంలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వేసిన పునాది సెమీకాన్ 1.0కి మార్గం సుగమం చేసింది. ఇది 164,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 12 తయారీ యూనిట్లకు ఆమోదం తెలపడంతో పాటు విస్తృతమైన డిజైన్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యూహాత్మక వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల వ్యయంతో సెమీకాన్ 2.0ను తీసుకొచ్చింది. ఈ కొత్త దశ ద్వారా ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్లతో పాటు యంత్రాలు, ముడి పదార్థాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఈ నెలలో న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026 సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మోదీ గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ సాధిస్తున్న పురోగతి ఎంత కీలకమైందో స్పష్టం చేశారు.
2: భారత్ నే సెమీకండక్టర్ మిషన్ కా దూసరా ఫేజ్ షురూ కర్ దియా. హమారే పెహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా, జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్స్ తక్ కా హమ్నే తయ్ కియా హై. రిఫార్మ్ ఎక్స్ప్రెస్ పర్ చల్తే హుయే హమ్నే ఇస్ సెక్టర్ మే ఔర్ భీ రిఫార్మ్స్ కియే హై. అబ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ భీ హమారే స్టార్టప్స్ కే సాథ్, ఇండియన్ డిజైన్ కంపెనీ ఔర్ ఓసీఐ ఓన్ కంపెనీస్ కే సాథ్ కొలాబరేషన్ కర్ సక్తే హై.
1: భారత్ లాంటి దేశం ఒక కీలకమైన పరిశ్రమలో విజయం సాధించినప్పుడు అది ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది. సరఫరా గొలుసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్న సమయంలో ఈ విజయం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనిక దృక్పథంతో భారత్ ను ఎల్లవేళలా సురక్షితంగా, సుభిక్షంగా ఉంచేందుకు పాటుపడుతున్నారనడానికి ఇలాంటి విజయాలెన్నో నిదర్శనంగా నిలుస్తాయి.
0: న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2026 లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్, సిస్టమ్స్ చేంజ్ అండ్ లిటరసీ రిఫార్మ్ అంశంపై నిన్న నిర్వహించిన మినిస్టీరియల్ బ్రేక్ఫాస్ట్ సెషన్లో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. భారత్, ఇథియోపియా, కెన్యా, రువాండా, కంబోడియా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో పాటు గ్లోబల్ స్కూల్స్ ఫోరం, రైజింగ్ అకాడమీస్, లూమినోస్ ఫండ్, యునైటెడ్ వరల్డ్ స్కూల్స్ సంస్థల ప్రతినిధులు సెషన్లో పాల్గొన్నారు. వాతావరణం. ఈరోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్దత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. నల్గొండ కార్పొరేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు కేంద్రం నుంచి మరిన్ని బెస్ట్ కార్పొరేషన్ అవార్డులు కూడా అందుకుంటామని, రోడ్

0: భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో పరిశుభ్రతకు సంబంధించి కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 2 వెట్టింగ్ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. కూడ పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అధికారులను ఆదేశించారు. ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పారదర్శకంగా పరిశీలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా గూడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రహదారిపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల ఎగువ మానేర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అంటేనే ఉత్సాహం. సో ఈ ఉత్సాహానికి చిరునామా ఆకాశవాణి వివిధ భారతి. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. ఇది ఒక గేమ్ షో అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడే మా కుటుంబంలోకి, మన కుటుంబంలోకి చేరుతున్న కొత్త వారి కోసం ఈ సమాచారం 0402324052, 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకేందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా షో టైం? తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక రోజుకి మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే రఫ్గా రమారమిగా చెప్పండి. ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేం కదా. సపోజ్ నిమిషానికి 60 నుంచి 70 సార్లు అనుకోండి. ఎన్నిసార్లు ఒక రోజుకి మన గుండె కొట్టుకుంటుంది? జవాబు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, మన గుండె ప్రతిరోజు ఒక రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, అంటే రఫ్గా పంపించండి, ఎగ్జాక్ట్గా మనం ఎవరము గెస్ చేయలేం కాబట్టి అని. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 100,000కి పై మాటే. అంటే 100,000 సార్ల కంటే పై మాటే అంటే ఊహించండి, 120,000 సార్లు 20,000 సార్లు కూడా కొట్టుకోవచ్చు కదా. మరి అంటే మన గుండెని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే వింటూనే ఉండండి, ఈట్ ఫిట్, ఫిట్నెస్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, ప్రగతి నగర్ నుంచి రాణి హారిక, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, భూదాన్ పోంచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, మోరిపొలం నుంచి శ్రీనివాస్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి స్రవంతి, అలాగే అనిత, సీతాఫల్ మండి నుంచి ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఏనుగుల నుంచి భాగ్యలక్ష్మి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్, ఇంకా జిబ్లాక్పల్లి నుంచి అరుణ రాజేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి శ్రోతలందరికీ ఒక సూచన, ఒక గమనిక. ఈరోజు అలనాటి మధుర గాయకుడు పిబి శ్రీనివాస్ గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు పాడిన పాటలు విందాం శక్తిశీలిలో ఈ రోజు 2:15.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే దాటిస్తోంది, ఇలా పరిగెత్తేస్తోంది. 1 గంట దాటి 32 నిమిషాలు. మరి షో టైం లో పాల్గొనడం ఎలా? 0402324082 0402324082 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఆకులు లేని తీగ. ఇది ఒక పొడుపు కథ, జాగ్రత్తగా వినండి. ఆకులు లేని తీగ, అందరికీ అవసరమైన తీగ, ఊరంతా పాకిందట. ఏంటది? ఆకులు లేని తీగ, అందరికీ అవసరమైన తీగ, ఊరంతా పాకిందట. ఏంటిది ఆకులు లేకుండా ఈ తీగ ఎలా పాకింది? దాని పేరు చెప్తే ఏంటి? మనందరికీ చాలా భయం కూడా వేస్తుంది. జవాబు చెప్పేయండి 0402324082కి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు

0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే రాయి. చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇందాక షో టైంలో నేను అడిగాను, ఆకులు లేని తీగ అందరికీ అవసరమైన తీగ ఊరంతా పాకిందట ఏంటిది అంటే, అందరూ సరైన జవాబులే పంపించారు. జవాబు ఏంటో తెలుసా? కరెంటు తీగ. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన మిత్రులందరి

చదివేద్దాం. మోతీనగర్ నుంచి శిరీష, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, ఆసిఫ్ నగర్ నుంచి సురేష్, వరంగల్ నుంచి పాష, అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, కుబేర్ నుంచి రంజిత్, అలాగే ఆదర్శ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, చెంచల్గూడ నుంచి పద్మావతి, హుజూరాబాద్ నుంచి గట్టన్న, యాప్రల్ నుంచి సూర్యశ్రీ, నందిపేట నుంచి మధుకర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, ఎల్దుర్తి నుంచి షేకులు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పుట్టపాక నుంచి భవానీ వెంకట, నిమాని నుంచి పున్నా వెంకటేశం వీరందరూ సరైన జవాబులు పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 శక్తిశీలిలో ఈ రోజు మనం విందాం మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన కొన్ని పాటల్ని.

0: నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్లో ఓ పజిల్ ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1:45 షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరి తొలి చిత్రం ఏది? త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం ఏది? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి. 0402324 0852.

షో టైం వింటున్నారు. మరి షో టైం లో ఇందాక నేను అడిగాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం ఏది అంటే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. నువ్వే నువ్వే చిత్రం దర్శకుడిగా ఆయనది తొలి సినిమా అన్నమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? బీహెచ్ఎల్ నుంచి రవి, బద్వేల్ నుంచి కార్తిక్, న్యావనంద నుంచి శ్రీరామ్, నరేందర్, నిర్మల్ నుంచి సాయిలు, హైదరాబాద్ నుంచి బాలస్వామి, అలాగే రాజన్న సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పెడన నుంచి కనకారావు, పుట్టపాక నుంచి తిరుమలయ్య, నేరెడ్మెట్ నుంచి సురేష్, మహబూబ్ నగర్ నుంచి సత్యవతి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బెంగళూరు నుంచి అపర్ణ, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు, బెంగళూరు నుంచి శ్రీపతిరావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొనందుకు శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 శక్తిశీలిలో మధుర గాయకుడు పిబి శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన పాటలు వింటూ శక్తిశీలిని ఎంజాయ్ చేద్దాం.

0: and UTs in New Delhi to deal with drug menace. Government urges bank employees to refrain from resorting to strikes, agrees to keep performance-linked incentive scheme in abeyance. And Indian women's team thrashes Sri Lanka to win gold medal in Asian Games. Opener Smriti Mandhana creates history as she becomes first woman cricketer to complete 11,000 runs in international cricket. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఇందాక చెప్పుకున్నట్టు ఈరోజు మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు పాటిన పాటలు విందాము ఈరోజు శక్తిశీలిలో. మరి ఎవరి గురించి ఈరోజు శక్తిశీలిలో మాట్లాడబోతున్నాను? మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటల సమయం దేశమంతా ఆసక్తిగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనసులో మాట మన్ కీ బాత్ వింటాము. అలాంటి మన్ కీ బాత్లో గత కొన్ని నెలలుగా ప్రస్తావించిన కొందరు శక్తిశీలుల గురించి మాట్లాడుకుందాం క్లుప్తంగా ఈరోజు.

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కొందరు మహిళల గురించి, వారి గురించి ప్రధానమంత్రి తమ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. బాలాఘాట్ మధ్యప్రదేశ్కు చెందిన సుమా ఉయికే ఏం సాధించారు? సుమా సామాన్యమైన జీవనం సాగిస్తున్న సుమాకు జీవితంలో ఎదగాలి, నా పరిధి ఏంటి అని తనను తాను ప్రశ్నించుకున్నారు. పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. లాభాల బాట పట్టాక దీదీ క్యాంటీని నడుపుతూ థర్మల్ థెరపీ సెంటర్ని కూడా విజయవంతంగా నడిపిస్తున్నారు. నేను ప్రయత్నించాలి, సాధించాలి అని నమ్మారు తన స్వశక్తిని ఉమా. అలా నమ్మకం వచ్చాక తనమీద తాను విజయాన్ని ఆస్వాదించారు.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి భద్రాచలం తెలంగాణలోని మహిళలు గిరిజన సోదరీమణులు గిరిజన అభివృద్ది సంస్థ సహాయం తీసుకుని తృణధాన్యాలు మిల్లెట్స్ ను బిస్కెట్స్ గా చేసి దేశంలోని పలు ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇంతేనా, లండన్ కు కూడా ఎగుమతి చేస్తూ భళ అనిపించుకుంటున్నారు. వీరి గురించి గతంలో నేనే శక్తిశీలిలో మీతో విశేషాలు పంచుకున్నాను. ఇప్పుడు ఈ సోదరిమణులు మరొక అడుగు ముందుకు వేసి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి అందిస్తున్నారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 29 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మనం మాట్లాడుకుంటున్నాం. గత కొన్ని నెలలుగా మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తమ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన కొందరు శక్తిశీలుల గురించి. మరి మేఘాలయలోని ఖాసీ తెగల మహిళలు ఎరీ సిల్క్

మేఘాలయలో నేసి ప్రపంచానికి పరిచయం చేశారు. రీభోయ్ జిల్లా ఉమ్దిని గ్రామంలో ఇది చేత్తో నూలులాగా ఉడుకుతారు. దీన్ని పీస్ సిల్క్ లేదా వేగన్ సిల్క్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? పట్టుపురుగు ఆకుల్ని వదిలేసి వెళ్లాకనే ఆ పట్టుదారాల్ని తీస్తారు. ఈ ఎరీ సిల్క్ కు జీఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ April 2025లో దక్కింది. మరి ఇది ఇలా దక్కడానికి కారణం ఈ ఖాసీ తెగల సోదర సోదరీమణులు. ఈ సోదరీమణులు విస్తృతంగా ఈ ఎరీ సిల్క్ తోటి ఎన్నో వస్త్రాలని నేస్తున్నారు.

గమ్మ ఇడ్లీ దోశ తోపుడు బండిని నడిపేవారు. చాలా చిన్నదనమాట. మరి ప్రతి నిత్యం రేడియో వింటూ ఉండేవారు నింగమ్మ. ఏం చేశారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఎలా పొందాలో రేడియోలో విని తెలుసుకున్నారు. పీఎం స్వనిధి స్కీమ్ గురించి దగ్గర్లోని ఆఫీస్కి వెళ్లి ఎంక్వైరీ చేశారు, అప్లై చేసుకున్నారు. దానివల్ల లబ్ధి పొంది తను మరిన్ని భోజన పదార్థాలతో సరికొత్త మెనూ తయారు చేసి ఆ చిన్న తోపుడు బండిని ఇప్పుడు విస్తరించారు. విస్తరించాక లాభాల బాటలో ఉన్నారు నింగమ్మ. తన ముగ్గురు పిల్లలకు మెరుగైన విద్యను కూడా అందిస్తున్నారు.

గౌరవనీయులు మన ప్రధానమంత్రి మోదీ గారు తన మనసులో మాట మన్ కీ బాత్ లో గత కొన్ని నెలలుగా ప్రస్తావించిన కొందరు మహిళామణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు శక్తిశీలిలో. మరి భద్రతా దళాలు దేశానికి వెన్నెముక, వారి మీదనే మన రక్షణ ఆధారపడి ఉంటుంది కూడా. అటువంటి త్రివిధ దళాలలోని మహిళలను పలుమార్లు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్నారు, అభినందించారు కూడా. అందులో ముఖ్యంగా భావనా కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది దేశపు తొలి మహిళా ఫైటర్స్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన వీరిని ప్రశంసించారు.

ఇక అలాగే అంతరిక్షంలోకి దూసుకువెళ్లిన కల్పనా చావ్లాని, భారత సంతతికి చెందిన ఈ గొప్ప వ్యోమగామిని గుర్తు చేసుకున్న మన ప్రధాని, అమ్మాయిలు నేలా నెంగి అన్నిటిమీద విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని అభివర్ణించారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2:47 శక్తి సిలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఒడిశాలోని డోడ్రో కుసుమ్ గ్రామ నివాసి అయిన మైథిలి భూయే గతంలో తన కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు, మహువా పువ్వులు, కేందు ఆకులు, వెదురు రెమ్మలు వంటివి సేకరించింది. ఆమె ఒకసారి దేబ్రిఘర్ ఎకో టూరిజం కార్యకలాపాలతో అనుసంధానమై అటవీ సంరక్షణను తన జీవనోపాధిగా మార్చుకున్నారు. ఇది తెలుసుకుని మరికొందరు మహిళలు, అంటే దాదాపు 60 మందికి పైగా, ప్రేరణ పొంది అటవీ సంరక్షణతో పాటు పరిరక్షణలో కూడా, ప్రకృతి పరిరక్షణలో కూడా భాగస్వాములయ్యారు. ఇవి చేస్తూ స్వయం ఉపాధి సాధించడం అద్భుతమన్నారు మన ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: సియాచెన్లో పోస్టింగ్ అందుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్ శివా చౌహాన్. మనం గతంలో కూడా శక్తిశిలిలోనే మాట్లాడుకున్నాం. ఎముకలు గడ్డకట్టే చలిలో దృఢంగా నిలబడ్డమే కాదు, జాతీయ జెండాను కాపాడుతూ దేశ సరిహద్దుల్ని శత్రువుల బారిన పడకుండా చూసుకుంటున్న మేటి ఆఫీసర్గా శివా చౌహాన్ను పొగిడారు మన ప్రధానమంత్రి మోదీగారు.

మహిళలను శక్తిగా, దుర్గగా, కాళిగా, సరస్వతిగా గౌరవించే మన దేశంలో గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోదీ గారు పలుమార్లు ఇలాంటి ఎందరి విజయాలనో తన మనసులో మాటలో చెప్తారు. చెప్పడమే కాదు, ప్రశంసించి వెన్నుతడతారు. సాక్షాత్తు ప్రధానినే మెప్పించిన ఈ సామాన్య స్త్రీమూర్తుల జీవన ప్రయాణం అసామాన్యం. ప్రతి స్త్రీ ఒక శక్తి. తలుచుకుంటే చెయ్యలేనిది అంటూ ఏదీ లేదు. మనలో దాగున్న నైపుణ్యాలను మనం వెలికితీద్దాం, విజయాల్ని అందుకుందాం. నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు శక్తిశిలిలో మనం ఎందరో మహిళా మణుల గురించి మాట్లాడుకుంటూ పిపి శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన పాటల్ని విన్నాం. మీకు నచ్చిందని ఆశిస్తూ వివిధ భారతి ఆకాశవాణిలో మరిన్ని కార్యక్రమాలు మీకోసం అందిస్తూనే ఉంటాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఆవార చిత్రం కోసం కార్తిక్ సునీత సారథి పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం యువన్ శంకర్ రాజా.

తర్వాత పాట అర్ధశతాబ్దం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన రెహమాన్, సంగీతం నాఫల్ రాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట నిన్ను కోరి చిత్రం కోసం కార్తిక్ చిన్మయి పాడిన పాట, గీత రచన రామజుగయ్య శాస్త్రి, సంగీతం గోపిసుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట జర్నీ చిత్రం కోసం అనురాధ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన సాహితీ సంగీతం సత్య.

0: శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటల.
2: ఆకాశవాణి ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ్. President Draupadi Murmu presented the 72nd National Film Awards at Ekta Nagar in Gujarat today. The ceremony honored outstanding cinematic achievements for the year 2024. Instituted in 1954, these awards represent India's highest cinematic honors, recognizing artistic and technical excellence across various categories. Veteran Kannada actor Anant Nag received the prestigious Dadasaheb Phalke Award for the year 2024. Article 370 received the Best Feature Film Award, while Yami Gautam was honored with the Best Actress Award for a role in the film. Mammootty and Karthik Aryan jointly received the Best Actor Award for Brahma Yogam and Chandu Champion. Rajkumar Periyasamy received the Best Direction Award for Amaran, while Kalki 2898 AD was honored as the Best Popular Film, providing wholesome entertainment. Randeep Hooda received the Best Debut Director Award for Swatantrata Veer Savarkar. We now take you live to the National Awards Ceremony, where President Murmu is addressing the gathering.

నిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు, హరీష్ రావులు ఈరోజు వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. దసరా పండుగకు ముందే లబ్దిదారులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్టంలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్టస్థాయి హైపవర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేసుల నమోదు, విచారణ వేగం, ప్రత్యేక కోర్టుల పనితీరు, బాధితులకు పరిహారం, పునరావాస చర్యలపై కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్పూర్తితో సామాజిక సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం సబ్ప్లాన్ నిధుల కేటాయింపు, ఇళ్ల మంజూరు, విద్యా ప్రోత్సాహకాలు, పౌష్టికాహార పంపిణీ వంటి అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే బడ్జెట్ అడ్డంకులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా బాధితులకు త్వరితగతిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. చదువు, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత వర్గాలకు సూచించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు, హరీష్ రావు నేతృత్వంలో సమావేశం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నేతలు, మాజీ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను జడ్చర్ల వద్ద అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులకు సాగునీరు అందించడంలో పీఎంఎఫ్బీవై వంటి పంట నష్టపరిహార బీమాను అమలు చేయడంలో, భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాబోయే దసరా పండుగకు ముందే ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ను ఆదేశిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులందరికీ త్వరలోనే పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్లో వైద్యంలో విద్యుదయస్కాంత క్షేత్రాల వినియోగంపై జరిగిన జాతీయ సదస్సుకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రజారోగ్యం కోసం ఆధునిక సాంకేతిక పురోగతిని ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా అధునాతన ఇమేజింగ్ ద్వారా క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించవచ్చని తెలిపారు. రాష్టంలో విద్యుత్ రంగ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. బొగ్గు కొరత, నాణ్యతా లోపాలు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్ట్ నీటి నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలో సమన్వయం చేసుకుంటూ తాగునీటి అవసరాలను సాంకేతిక పరంగా సమతుల్యం చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నామని తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై పోలీసులు దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఖండించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామూహికంగా పారిశుద్ధ్యాన్ని పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆకాశవాణితో

0: వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ మాట్లాడుతూ,
1: స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రామ్ లో భాగంగా మేము సెప్టెంబర్ 17th నుండి అక్టోబర్ 2nd వరకు కూడా యాక్టివిటీస్ గాని ప్రోగ్రామ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రామ్ సంబంధించి ఇరిగేషన్ డోర్ డోర్ కలెక్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెనాల్టీ ఇంపోజ్ చేయడం గానీ జీవీపీ పాయింట్లు క్లియరెన్సెస్ గానీ చేస్తున్నాము.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో జరిగిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల నమోదును 9% పెంచడంలో ఉపాధ్యాయులు వహించిన పాత్రను ఆయన కొనియాడారు. నిజామాబాద్లోని శివాజీనగర్ ఐటీఐ ప్రాంగణంలో సెప్టెంబర్ 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజిత ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ అని సంగారెడ్డి జిల్లా ఎలిమెంటరీ విద్యా కార్యదర్శి డి లింబాజీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా 3 రోజుల్లో 40,000 మొక్కలు నాటే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల సంరక్షణను తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. జిల్లాలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వీబీజీరామ్జీ పథకం కింద ఇప్పటికే మంజూరై చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నారసన్నపల్లి ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. పూర్తి పారదర్శకత, నిబంధనలకు లోబడి ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. నల్గొండ పురపాలక పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు 1 కోటి లక్ష రూపాయల విలువైన 2 వెట్టింగ్ మిషన్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో జరిపిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో 4వ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ పాత్ర శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం మరియు శీతాకాలం, గొర్రెలలో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ చర్యలు. ఎల్కతుర్తి మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి రవీందర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. మరియు వంకాయ కూరగాయ సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్ర రైతు శ్రీ వి రమణారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. 7:40 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక

రాత్రి 10 గంటలకి డైలీ హైలైట్స్ ఆఫ్ 28th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:20 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గేయం, 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు వింటారు, 7:15 భక్తి సంగీత కార్యక్రమం, 7:20 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:45 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆయుర్వేద జీవన శైలి డాక్టర్ ఎస్ దుర్గాబాయ్ అందించిన ప్రసంగం వింటారు, 8:00 జానపద గీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:20 ప్రసార విశేషాలు, 6:20 సమాచార దర్శిని ఉంటుంది, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
5: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
4: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
5: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
4: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
5: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
4: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని

0: ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో 4వ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ పాత్ర శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు.

అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణలకు మానవ సమాజం అతి దగ్గరగా ఉంది. మనిషి జీవితాన్ని సమూలంగా మార్చివేసే మార్పులు సంభవించబోతున్నాయి. ఈ మార్పు ఏదో చిన్నది, అంతగా ప్రాధాన్యం లేనిది కాదు. అత్యంత సంక్లిష్టమైన, అతి పెద్దదైన, ఇంతకు ముందెన్నడూ చూడని సాంకేతిక ఆవిష్కరణలు రాబోతున్నాయని తాజా పరిశోధనలు చూస్తే స్పష్టమవుతుంది. అదే 4వ పారిశ్రామిక విప్లవం. స్కాట్లాండ్లో జన్మించిన జేమ్స్ వాట్ 1870 ఆ ప్రాంతంలో కనుగొన్న ఆవిరి యంత్రం ప్రపంచ గతిని మార్చివేసింది. అదే మొదటి పారిశ్రామిక విప్లవానికి తెరతీసింది. బ్రిటన్లో మొదలైన ఈ పారిశ్రామిక విప్లవం పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు విస్తరించింది. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఎంతగానో పెరిగింది. విద్యుత్తు 2వ పారిశ్రామిక విప్లవాన్ని సృష్టించింది. దీనివల్ల 1784 సంవత్సరం నుండి

మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే 1914 మధ్యకాలంలో ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమేషన్ కు 1960 ఆ ప్రాంతంలో పునాదులు పడ్డాయి. అదే మూడవ పారిశ్రామిక విప్లవం. ఉత్పత్తిలో, సేవల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి తెరలేవబోతుంది. భౌతిక, డిజిటల్, జీవశాస్త్రాల సమ్మిళితమైన ఆవిష్కరణలు ఇందుకు దోహదపడుతున్నాయి. సెల్ఫోన్ ఈరోజు కోట్ల మంది ప్రజల చేతుల్లో ఉంది. దానికి ఉన్న ప్రాసెసింగ్ శక్తి, స్టోరేజ్ చేయగల పనులు అపారం. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, 3D ప్రింటింగ్, నానోటెక్నాలజీ, ఇంధన నిల్వ సామర్థ్యం, ఇలా వివిధ విభాగాల్లో అత్యాధునిక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి ఆవిష్కరించే వస్తువులు, సేవలు సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతాయనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఐటీ ప్రపంచ గతిని మార్చివేసే ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతోంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇంకెన్నో ఆవిష్కరణలకు తెరతీయబోతుంది.

నాలుగో పారిశ్రామిక విప్లవం ఛాయలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. డ్రైవర్లెస్ ఆవిష్కరణకు గూగుల్, కొన్ని ఆటోమొబైల్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే లిఫ్టులకు ఆపరేటర్లు ఉండడం లేదు. ఎవరు లిఫ్ట్ ఎక్కితే వారు తాము వెళ్లాల్సిన అంతస్తు స్విచ్ నొక్కి అక్కడ ఆగగానే దిగిపోతారు. 60 ఏళ్ల క్రితం అయితే లిఫ్టులో ఆపరేటర్ తప్పనిసరి. ఆపరేటర్ లేని లిఫ్ట్ ఎక్కడానికి భయపడేవారు. అదే విధంగా ఇప్పుడు అసాధ్యం అనిపిస్తున్న డ్రైవర్లెస్ కారు మరో 50 ఏళ్లలో నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఫోటోలు తీయడానికి, సమాచార సేకరణకు గాల్లో ఎగిరే డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే ఈ డ్రోన్లను ఉపయోగించి పెళ్లి వీడియోలు, వివిధ ఫంక్షన్స్ వీడియోను తీయడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదే స్ఫూర్తితో మున్ముందు మర సైనికులు, పైలట్ లేని విమానాలు వచ్చేందుకు వీలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాక్సీ బుకింగ్ దగ్గర నుండి విమానం టికెట్ చెల్లింపులు, ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడం, ఆన్లైన్లో ఒక వస్తువును కొనుగోలు చేయడం ఇప్పుడున్నంతగా 10 ఏళ్ల క్రితం లేని విషయం అందరికీ తెలిసిందే.

ఒకప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఎంతో అవసరం. అన్నిటికంటే ముఖ్యమైనది మూలధనమే. నాలుగో పారిశ్రామిక విప్లవం దీన్ని సమూలంగా మార్చివేయనుంది. భవిష్యత్తులో వ్యాపారం చేయడానికి కావాల్సింది మూలధనం కాదు, విజ్ఞానం ఉంటే చాలు. మూలధన లభ్యత సమస్యే కాదు, ఒక ఆలోచన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆవిష్కరిస్తుంది. గూగుల్, ఫేస్బుక్, ఊబర్, ఓలా, అమెజాన్, అలాగే భారత్కు చెందిన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ దీనికి ఉదాహరణలు. భవిష్యత్తులో ఇటువంటి ఆవిష్కరణలు ఎన్నో రానున్నాయి. దీంతో పాటే నాలుగో పారిశ్రామిక విప్లవం సైబర్ బయలాజికల్ ఆవిష్కరణలకు జీవం పోయనుంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ రాబర్ట్ గార్డెన్ అభిప్రాయం ప్రకారం సమాజం మీద పెను ప్రభావం చూపే ఆవిష్కరణలు రావడం లేదు, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదకత తగ్గిపోతుంది. పలు దేశాల్లో ఆర్థికాభివృద్ధి నామమాత్రంగానే ఉండడానికి ఇదే కారణమన్నారాయన. ఇటీవల డిజిటల్ విప్లవం ఫలితంగా వినోదం, కమ్యూనికేషన్లు, సమాచార రంగాల్లో మార్పులు వచ్చాయి. కానీ మానవుని ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు, గృహవసతి పరంగా చెప్పుకోదగ్గ ఆవిష్కరణలు రాలేదు. ఈ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ వల్ల అనూహ్యమైన రీతిలో సవాళ్లు కూడా ఉంటున్నాయి, కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టనున్నాయి. సమాజంలో అసమానతలు పెరిగిపోయేందుకు ఈ ఆవిష్కరణలు తావిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆటోమేషన్ పెరిగిపోయి కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం కొందరిని అపారమైన ధనవంతులుగా మార్చివేస్తుంది. ఆర్థిక నైపుణ్యాలు గల పనివాళ్లకు గిరాకీ ఏర్పడుతుంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను సమూలంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి రావచ్చు. పారిశ్రామిక సంస్థల్లో వినియోగిస్తున్న రోబోల సంఖ్య శరవేగంగా పెరిగిపోతుంది. ప్రతి ఐదేళ్లకు ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెను మార్పులు తీసుకొస్తుంది. ఇక ఈ కామర్స్ ద్వారా విక్రయాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో పెద్దగా నైపుణ్యం లేని, అవసరం లేని ఉద్యోగాలను ఆటోమేషన్ యంత్రాలకు బదిలీ చేసి దిగువ స్థాయి సిబ్బంది జీవితాలను ప్రశ్నార్థకం చేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

0: మరి ఈ ఆటోమేషన్ వల్ల ఎలాంటి సవాళ్లు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నామో తెలియజేయడానికి మనతో ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ పరిశోధకురాలు శ్రీమతి సంధ్య.
1: ఇంతకుముందు సంభవించిన 3 పారిశ్రామిక విప్లవాలు ప్రజల ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చి సామాజిక రాజకీయ రంగాల్లో విస్తృత మార్పులు తీసుకొచ్చాయి. మొదటి పారిశ్రామిక విప్లవం ఆవిరి యంత్రాన్ని, యంత్రచోదిత రవాణాలను, ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. 2 పారిశ్రామిక విప్లవం విద్యుచ్ఛక్తికి, కర్మాగారాల్లో భారీ స్థాయి ఉత్పత్తిని, మౌలిక వసతుల విస్తీర్ణను తీసుకొచ్చింది. సామాజిక సాంకేతిక పరిజ్ఞాన ఐటీ ఆధారిత 3 పారిశ్రామిక విప్లవం టెక్నాలజీలను డిజిటలీకరించింది. ఇకపై అంతకన్నా ఆధునికమైన టెక్నాలజీలు 4 పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తిగా నిలవనున్నాయి. రోబోటిక్స్, స్వయం చాలిత వ్యవస్థలు, ఆటోమేషన్, మానవుడి మెదడు, నాడీ వ్యవస్థపై పరిశోధన, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, నానో బయోటెక్నాలజీలు, 3D ముద్రణ, జన్యు శాస్త్రాలు కలగలిసి 4 పారిశ్రామిక విప్లవ వహించనున్నాయి. ఈ విప్లవం పెట్టుబడిదారులకు అద్భుత అవకాశాలను, హైటెక్ నిపుణులకు విస్తృత ఉద్యోగాలను అందించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక విప్లవం భారీ మార్పులు, పరిణామాలను సృష్టించనున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
0: నాలుగో పారిశ్రామిక విప్లవం మానవ సమాజాన్ని అతలాకుతలం చేశాక తీరిగ్గా నివారణ చర్యలు తీసుకోవడం, ఇల్లు తగిలిపడిపోతుంటే అగ్ని ప్రమాదం బీమా కొనుగోలు చేయడంలా ఉంటుందని ఆర్థిక శాస్త్ర నోబెల్ గ్రహీత రాబర్ట్ జే షిల్లర్ హెచ్చరించారు. తక్షణమే భవిష్యత్ కార్యాచరణకు ఉపక్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. 4వ పారిశ్రామిక విప్లవ ఆవిర్భావం గురించి జర్మన్ ఆర్థికవేత్త క్లౌజ్ ష్వాబ్ చేసిన సూత్రీకరణ ప్రధాన ఇతివృత్తమైంది. ష్వాబ్ 46 ఏళ్ల క్రితం స్థాపించిన ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్ లో సమావేశమవుతుంది. ఆ సదస్సులో దేశ నాయకులు, అపర కుబేరులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై చర్చిస్తుంటారు.

ఇంతకు ముందు వచ్చిన 3 పారిశ్రామిక విప్లవాలు కొత్త ఉద్యోగాలను సృష్టించాయే తప్ప ఉన్న ఉద్యోగాలను కోల్పోయేలా చేయలేదు. మానవులు అలవాటుగా చేసుకుపోయే పనులను యంత్రాలు మరింత సమర్థంగా చేస్తాయి కాబట్టి కార్యాలయ పారిశ్రామిక కార్మిక పర్యవేక్షక ఉద్యోగాలతో పాటు గనుల తవ్వకం భవన నిర్మాణం తదితర రంగాల్లో లక్షల ఉద్యోగాలు అదృశ్యమైపోతాయని ఉద్యోగాల భవిష్యత్తు అనే శీర్షికతో ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఓ అధ్యయన పత్రం తెలియజేసింది. ఇంకా ఈ నివేదిక స్పృశించని రంగాలు చాలానే ఉన్నాయి. జపాన్ కార్ల ఫ్యాక్టరీలో ఇప్పటికే ప్రతి 10,000 మంది కార్మికులకు 1520 రూబోలు పనిచేస్తున్నాయి. మిగతా ప్రపంచంలో ప్రతి 10,000 మందికి కేవలం 66 రూబోలు ఉన్నాయి. రూబోలకు ప్రపంచ వ్యాప్త డిమాండ్ లో 20% చైనా నుంచే వస్తుంది.

ఈ డిజిటలైజేషన్ కు వర్తమాన దేశాలు వేగంగా సన్నద్ధం కావాలి. అయితే ఆటోమేషన్తో ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు పోతాయని కానీ అసలు ఉద్యోగాలు రావని కాదు. ఆటోమేషన్తో చాలా కొత్త ఉద్యోగాలు వస్తాయి, అయితే వాటికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. వాటికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆటోమేషన్ను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. విద్యలో సమూల మార్పులు తీసుకురావాలి. యూనివర్సిటీల్లో పరిశోధకులు, శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం, ఇవన్నీ కొంతవరకు ఆటోమేషన్ ముప్పును తగ్గించేవే. ఏమైతేనేం, 4వ పారిశ్రామిక విప్లవం అనేక ప్రశ్నలను సంధిస్తూ సమీప భవిష్యత్తులో మన వైపు దూసుకురానుంది. ఇది మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో, లేదా సవాళ్లను విసురుతుందో, ఎన్ని ఉద్యోగాలను అందిస్తుందో అన్న ప్రశ్నలను మన చెవుల్లో గింగురు మనిపించేలా చేస్తున్నాయి.

0: ఇంతవరకు మీరు ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో 4వ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ పాత్ర శ్రీ పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

మరొక సినీ గీతం విందాం. నరసింహ చిత్రం కోసం శ్రీరామ్ బృందం పాడిన పాట, గీత రచన మణిరత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సీటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సీటీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్

0: 116 సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 9 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్ర్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్ ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డిఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 90 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముటి

0: టికి చందు ఛాంపియన్ సినిమాలో నటనగాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాక ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాలను ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్ట్రీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength, and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTF కు చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిళ గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ

లో ఈ రోజు రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

0: విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సను అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నతస్థాయి సమావేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హయస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం మరియు శీతాకాలం, గొర్రెలలో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ చర్యలు. ఎల్కతుర్తి మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి. రవీందర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమోట చిరంజీవి.

0: వాతావరణంలో మార్పులు చోటు చేసుకునేటువంటి ఈ వానాకాలం, తదుపరి వచ్చేటువంటి శీతాకాలంలో గొర్రెలను వివిధ సీజనల్ వ్యాధులు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. సరైన సమయంలో వ్యాధి లక్షణాలను గుర్తించడం, తగిన చికిత్స అందించడం, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం ద్వారా గొర్రెలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మరి ఈరోజు వానాకాలం, శీతాకాలంలో గొర్రెలలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క చికిత్స నివారణ చర్యలు అనేటువంటి అంశం పైన ఎల్కతుర్తి మండలంలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ పి రవీందర్ రెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్ చెప్పండి, ఈ వానాకాలం, శీతాకాలంలో గొర్రెలకు వచ్చేటువంటి ప్రధాన సీజనల్ వ్యాధులు ఏంటంటారు?
1: యాక్చువల్ గా వర్షాకాలము మనకు శీతాకాలంలో మెయిన్ గా జీవాలు అంటే గొర్రెలు, మేకలు, ఈ వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల వైరస్ జబ్బులు, బ్యాక్టీరియల్ జబ్బులు, ప్రోటోజోవన్ జబ్బులు, ఈ మూడు రకాల జబ్బులతో గురయ్యి కాపర్లకు ఇబ్బంది పెట్టి ఆర్థిక నష్టం జరుగుతుంటది. దానికోసం మనము బ్యాక్టీరియల్ జబ్బుల్లో ముందుగా మనం మాట్లాడుకునేది ఈ ఎంట్రోటాక్సిమియా అండి, చిటుకు రోగం అంటారు. దీన్ని ఓవర్ ఈటింగ్ డిసీజ్ అని కూడా అంటారు. యాక్చువల్ పల్పీ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు. ఇది యాక్చువల్ గొర్రెల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే వర్షాలు స్టార్ట్ కాగానే ఈ వ్యాధి కనిపిస్తుంటది. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్ జూన్ కన్నా ముందు ఎండుగడ్డి తింటాయి గొర్రెలు, మేకలు. జూన్ రాగానే మనం వర్షాలు పడడం వల్ల గ్రీన్ గ్రాస్ అంతా బయట డెవలప్ అవుతుంది. దాని వల్ల ఏమైందంటే ఒకేసారి లష్ ఫీడింగ్ అంటారు, ఆ గొర్రెలు పచ్చిగడ్డి తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ లోపల బాడీలో పెరిగి రేగుళ్ళ ఈ క్లాస్ట్రిడియం పర్ఫ్యూజన్స్ టైప్ డి అనే ఈ బాక్టీరియా వ్యాధికారకము ఆ కార్బోహైడ్రేట్ ఫీడ్ చేసుకుని బాడీలో దాని పాపులేషన్ పెంచుకుంటుంది, రిప్లికేట్ అవుతుంది. అయి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఎంట్రోటాక్సిమియా లక్షణాలు ఏంటంటే లూజ్ మోషన్స్ అవుతుంటాయి వితౌట్ షోయింగ్ ఎనీ సింప్టమ్స్, అంటే ఏలాంటి వ్యాధి లక్షణాలు కనబడకుండా గొర్రెలు గాల్లోకి ఎగిరి కింద పడి విత్ ఇన్ 1 మినిట్ లో చనిపోతాయి. కాబట్టి దాన్ని నర్వస్ సింప్టమ్స్ చనిపోతాయి. అందుకే దాన్ని చిటుకు రోగం అంటారు, అంటే చిటికలోనే చనిపోతాయి కాబట్టి చిటుకు రోగం అంటారు. ఇది మెయిన్ గా బలిష్టమైన గొర్రెలే ఎఫెక్ట్ అవుతాయి. దీనికి నివారణ ఏంటంటే మనకు జూన్ మాసంలో గవర్నమెంట్ ద్వారా మనం ఎంట్రోటాక్సిమియా నివారణ టీకాలు వేయించాం మనం. దాంతో వాటికి ఇప్పుడు ఆ సమస్య లేదు. ఫుట్ రాట్ అనేది వర్షాకాలము గొర్రెలకు చాలా బాధిస్తుంది. దాంతో ఏంటంటే ఈ డెక్కల మధ్యలో పుండ్లు కావడము, చీమ్ పట్టడము జరుగుతుంటుంది. దాన్ని ఫుట్ రాట్ అంటారు. అది యాక్చువల్ వ్యాధికారకం ఏంటంటే స్పీరోఫోరస్ నెక్రోఫోరస్ అనే ఫిజేరియం నెక్రోఫోరం అనే బాక్టీరియా వ్యాధికారక క్రిమి ఏం చేస్తుంది అంటే మనకు డెక్కల ఇంటర్ డిజిటల్ స్పేస్ అంటారు, అంటే డెక్కల మధ్యలో అది సాయిలింగ్ అవుతుంది. అంటే మనకి ఈ వర్షాకాలం బురదయి ఈ గొర్రెలన్నీ నడుస్తూ వెళ్తుంటాయి గ్రేజింగ్ కి, అప్పుడు బురద అంటే అక్కడ అన్ని మనకి ఎండాకాలంలో ముళ్ళు గానే కుచ్చుకొని అక్కడ స్క్రాచెస్ ఏర్పడి అందులో మడ్ ఫామ్ అయ్యి ఈ మట్టి అంతా జామయ్యి అక్కడ ఎనరోబిక్ కండిషన్ డెవలప్ అయింది. ఎనరోబిక్ కండిషన్ డెవలప్ కాగానే హ్యూమిడిటీ ఉంటుంది, డ్యాంప్నెస్ ఉండి అక్కడ ఈ బాక్టీరియా వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తుంది వ్యాధిని. స్టార్ట్ చేసిన తర్వాత దానికి సెకండరీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టెఫిలోకోకస్, స్ట్రెప్టోకోకస్ ఇలాంటి బాక్టీరియా వచ్చి అక్కడ పస్ ఫామ్ చేస్తాయి. రైతు సోదరులు ఏంటంటే మనకు కొంత లేమ్నెస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఈ వ్యాధి స్టార్ట్ కాగానే మనకు ఫుట్ రాట్ అంటే డెక్కవాపు వ్యాధి అంటారు తెలుగులో, కుంటుడు స్టార్ట్ కాగానే వాటి కొద్దిగా మనం అక్కడ క్లీన్ గా పెట్టడం, డెక్కల మధ్యలో ఐడిన్ అప్లై చేయడము, తర్వాత ఫార్మాలిడైడ్ బాత్ అంటామండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 5% ఫార్మాలిన్ బాత్ లో ఆ డెక్కను పెడితే అది డెసికేట్ అయ్యి అక్కడ వైరస్ బాక్టీరియా డెవలప్ కాకుండా మనకు డాంప్నెస్ ఉండదు కాబట్టి, ఎనరోబిక్ కండిషన్ ఉండదు కాబట్టి మనకు ఆ బాక్టీరియా డెవలప్ కాదు. ఒకసారి బాక్టీరియా డెవలప్ అయిందంటే ఇంటర్ డిజిటల్ స్పేస్ లో పస్ ఫామ్ కావడము, చీము రావడము, ఆ డెక్కంత వాపు రావడము చాలా రోజులు తీసుకుంటుంది. అది యాక్చువల్ అది ట్రీట్మెంట్ సరైన యాంటీబయాటిక్స్ మనకు ఇప్పుడు ఉన్నాయి, మనకు పెన్సిలిన్స్, డైక్లిసిన్స్ లాంటి పెన్సిలిన్స్ ఉన్నాయి, తర్వాత సెప్టిఫర్ సోడియం లాంటి పెన్సిలిన్స్ ఉన్నాయి. తర్వాత డ్రెస్సింగ్ చేయాలి రైతు సోదరులు ఏంటంటే కాపర్లు, దాన్ని ప్రాపర్ గా డ్రెస్సింగ్ చేయడము, దాని ఫార్మాలిన్ బ్రాత్ పెట్టడము, దానికి రెస్ట్ ఇవ్వడము, చేసి దాన్ని రికూప్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మందులో కలపడం చేయడం మంచిది. ఇది ఒక బాక్టీరియల్ డిసీజ్. ఇంకా వైరల్ డిసీజెస్ విషయానికి వస్తే బ్లూ టంగ్ వ్యాధి అండి, నీరు నాలుక వ్యాధి అంటారు. ఇది ఏంటంటే ఆర్బి వైరస్ అనే వైరస్ వల్ల నీళ్ళ నాలుకే వ్యాధి వస్తుంది. ఈ నీళ్ళ నాలుకే వ్యాధి చాలా మార్బిడిటీ 70%, అది వెక్టర్ బాండ్ డిసీజ్. అంటే మనకి ఏమైతుంది అంటే క్యూలికాయిడ్ అనే ఒక ఫీమేల్ మిడ్జ్ అవి ఏం చేస్తాయంటే ఒక షీప్ ను కరిచి ఇంకో షీప్ ను కరుస్తుంది, దాని వల్ల అది ట్రాన్స్మిట్ అవుతాయంట వైరస్ అనేది. బ్లూ టంగ్ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి ఆర్బి వైరస్ అనేది, దాని వల్ల గొర్రెల్లో చాలా ప్రాబ్లం ఏంటంటే వైరస్ వల్ల విపరీతమైన జ్వరం, 104 to 106 జ్వరం ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత సొల్లు వస్తుంటది, పెదుములు వాపులు వస్తాయి, కళ్ళు వాపు వస్తాయి, తర్వాత విపరీతమైన మొస వస్తుంటది, తర్వాత ఈ కరోనరీ బ్యాండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల విపరీతం పెయిన్ఫుల్ వాకింగ్ ఉంటది, అంటే గొర్రెలు నడవలేవు. తర్వాత ఈ కాపర్లు ఈ వ్యాధి ఎఫెక్ట్ అయినా కూడా గొర్రెలను తీసుకెళ్లి బయట తిప్పడం వల్ల ఎనర్జీ లాస్ అయ్యి అవి పూర్తిగా వీక్ అయిపోయి చనిపోతుంటాయి, అబార్షన్స్ ఉంటాయి, ఎన్ని సింప్టమ్స్ ఉంటాయి. కాబట్టి వ్యాధి సోకగానే ఫస్ట్ ఏదైనా కనిపిస్తే ఆ గొర్రెను మనం మేక మంద నుంచి సపరేట్ చేయాలి, ఐసోలేషన్ అంటారు, క్వారంటైన్ చేస్తాం. తర్వాత మనం సరైన యాంటీబయాటిక్స్ వాడుకోవాలి, దానికి గ్లూకోజ్ లాంటి ద్రావణాలు కలిపిన తాగిపియాలి, లిక్విడ్స్ అంబలి తాగిపియాలి, ప్రాపర్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. దాంతో పాటు మనకేంటంటే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ లేకుంటే మనం బయట పంపిస్తే అది స్టార్వేషన్ డెత్ అంటారు, ఆకలి చావు, తినదు, టంగ్ మీద అల్సరేషన్ అయ్యి నాలుక సొల్లు వచ్చి తర్వాత

0: సైనోటిక్ అంటే పచ్చగా తయారవుతుంది నాలుక, తినలేదు అది, తినలేదు కాబట్టి స్టార్వేషన్ ఆకలితో చనిపోతుంటాయి. దీనికి కూడా వ్యాక్సిన్ ఉందండి, మనం గవర్నమెంట్ ద్వారా ఈ వ్యాక్సిన్ కూడా వేయించినాం. జూలై ఆగస్ట్ లో మనం బ్లూటంగ్ వ్యాక్సిన్ కూడా మనం అన్ని కాపాలకు వేయించినాం. వచ్చిన వాటికి సరైన డాక్టర్ కన్సల్ట్ తోని యాంటీబయాటిక్స్ రోగ నిర్ధారణ చేసుకుని వాళ్ళ మందులు వాడితే దానివల్ల ప్రాబ్లం ఉండదు.
1: మరి ఈ కాలాల్లోనే ఇవి ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటారు?
0: యాక్చువల్గా ఏంటంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈ కాలంలో ఎందుకు వస్తాయంటే కండ్యూసివ్ వెదర్ అండి. యాక్చువల్గా ఇప్పుడు హ్యూమిడ్, మనకు వాతావరణ మార్పులు జరగానే హ్యూమిడిటీ డెవలప్ అవుతుంది. యాక్చువల్గా వర్షాకాలంలో మనకు ఈ బ్లూటంగ్ వైరస్ కానీ ఫుట్రాట్ బ్యాక్టీరియా కానీ న్యూమోనియా వైరస్ కానీ న్యూమోనియా బ్యాక్టీరియా కానీ ఇవన్నీ మనకు ఈ వాతావరణంలో వాటి సంఖ్య రిప్లికేట్ అయ్యి ఈ వాతావరణ కండిషనే వాటికి ప్రేరప్ చేస్తుంటది. కాబట్టి మళ్ళీ మన షీప్ కూడా స్ట్రెస్ కు గురైనప్పుడు కూడా వాటిలో ఇమ్యూనిటీ తగ్గి కాబట్టి మన ఇమ్యూనో బాడీలేటర్స్ వాడుకోమంటాం, వాళ్ళకి ADE3 సిరప్స్ వాడుకోమంటాం. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఏ గొర్రెకైనా ఏ వ్యాధి వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మనము అంటే వాతావరణ కండిషన్లు మారినప్పుడు తప్పకుండా గొర్రెలు ట్రాన్స్పోర్ట్ కానీ స్ట్రెస్ కానీ వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధులు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు.
1: గొర్రెల్లో న్యూమోనియా, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు అనేటువంటి ఎందుకు పెరుగుతాయి? రైతులు గుర్తించాల్సినటువంటి లక్షణాలు ఏంటి? అదే విధంగా వాటితో పాటు ఈ వానాకాలంలో అంతర్గత బాహ్య పరాన్న జీవుల వల్ల కూడా సమస్యలు అనేటువంటి వస్తాయి, వాటి లక్షణాలు కూడా గుర్తిస్తా ఉంటారు, ఏ విధంగా గుర్తించాలంటారు?
0: ఓకే అండి. యాక్చువల్ ఏంటంటే ఈ శ్వాసకోశ సమస్యలు నెంబర్ ఫస్ట్ ఏంటంటే మనకు ఇంప్రాపర్ వెంటిలేషన్, షెడ్స్ లో ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా మనం ఓవర్ క్రౌడింగ్, అంటే ఒక 100 షీప్ పెట్టే దగ్గర 200 షీప్ పెట్టడం. తర్వాత ఇంకొకటి సమస్య ఏంటంటే కాపర్లు, ఈ చలికాలము ఇది వెచ్చగా ఉంటుందని బెడ్డింగ్ లిటర్ అంటారు, ఆ లిటర్ ను మనం రెగ్యులర్ తీసేస్తూ ఉండాలి. దాంతో అమ్మోనియా స్మెల్ డెవలప్ అయ్యి పిల్లల్లో ఇరిటేషన్ బ్రాంకైటిస్ డెవలప్ అవుతుంది. బ్రాంకైటిస్ లీడ్స్ టు న్యూమోనియా. దగ్గు తర్వాత మనకు లంగ్స్ లో వాటర్ ఫామ్ అయ్యి మనకు న్యూమోనియా వస్తుంది. న్యూమోనియా వచ్చిన తర్వాత చనిపోవడం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్ వెంటిలేషన్ పెట్టాలి. ఇమ్యూనిటీ కోసం వాళ్ళు ADE3 విటమిన్స్ కానీ ఇమ్యూనో మాడ్యులేటర్స్ కానీ వాడుకోవాలి. ఓవర్ క్రౌడింగ్ ఉండకూడదు. ఈ వీటి వల్లనే మనకు ఇంకొకటి ఇది కాకుండా బ్యాక్టీరియల్ న్యూమోనియా, వైరల్ న్యూమోనియా ఉంటుంది. వైరల్ న్యూమోనియా అంటే వైరస్ డిసీజెస్ లో మనకు సపోజ్ బ్లూటంగ్ వచ్చినా, PPR వచ్చినా ఇందులో న్యూమోనియా వస్తుంది. ఈవెన్ లంగ్ వామ్స్ ఉంటాయి, లంగ్ వామ్స్ అంటే డిక్టివ్ క్యాలస్ అని ఉంటుంది, వీటి వల్ల కూడా లంగ్ వామ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళు ఈ దగ్గు మొస వస్తాయి. వీటిని ప్రాపర్ గా గుర్తించి వాటికి జ్వరం ఉంటుంది, తినవు, డల్నెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, అప్పుడు వాటిని పశువైద్యాధికారి ఒక గొర్రెని చూపించి సరైన మోతాదులో యాంటీబయాటిక్స్ కూడా సరైన మోతాదులో వాడాలి. ఇంకొకటి మీరు వర్షాకాలంలో పరాన్న జీవులు అన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నల్ పారాసైట్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ కంటామినేషన్ అయ్యి వాటర్ ద్వారానే మనకు ఈ జీవాలలో ముఖ్యంగా ఫేషువల కారేప్ జలగలు అంటారు, ఆంఫిస్టోమ్స్ ఉంటాయి, ఎమాంకోసిస్ ఉంటది, అంటే దీని బర్బల్ స్పూల్ వార్మ్ అంటారు. ఇది 0.9 ml పర్ డే పర్ షీప్ సక్ చేస్తుంది బ్లడ్. ఇది అబోమేజం ఉంటది ఈ ఎమాంకస్ అనేది. తర్వాత ఈ ఆంఫిస్టోమ్స్ ఏంటంటే ఈ మన చిన్న పిల్లలలో టేప్ వామ్స్ బద్దపురుల ప్రాబ్లం ఉంటది. కాబట్టి మనం పీరియాడికల్ డివార్మింగ్ 3 months కి ఒకసారి, 4 months కి ఒకసారి కంపల్సరీ డాక్టర్ అడ్వైజ్ మేరకు మనం కాపర్ లో ఏం చేయాలంటే గొర్రెలలో పేరాగ శాంపుల్స్ కలెక్ట్ చేసి అది ఏ నట్టలో ఉంది ఆ నట్టకు సంబంధించిన మందులే వాడాలి. ఇప్పుడు మన సపోజ్ లివర్ ఫ్లూకు ఉన్నాయనుకోండి, మేము రెక్లాబెండజోల్ డ్రగ్ అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ మనకు ఎమాంకోసిస్ ఉంది, ఎమాంకోసిస్ అనేది వెరీ డేంజర్ నట్ట, అది అబోమోజ్ నుండి రోజు 0.9 ml బ్లడ్ తాగేసరికి మనకు అవి ఎనిమిక్ అయి ఉట్టిన కొలాప్స్ అవుతుంటాయి. షీప్ వైల్ వాకింగ్ కొలాప్స్ అయిపోతాయి, కొలాప్స్ అయితే చనిపోతాయి, పెయిల్నెస్ వస్తుంది, హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గిపోతుంది, తగ్గిపోయి అబార్షన్స్ అయితే చనిపోతాయి. ఇప్పుడు మీకు టేప్ వామ్స్ అనుకోండి, చిన్న పిల్లల్లో ఉంటే బద్ద పురుగులు అంటారు, మనం నిక్లోజమైడ్ వాడతాం దానికి. అది ఏంటంటే టేప్ వామ్స్ ఉండడం వల్ల వాటికి మోషన్ ఫ్రీ ఉండకపోవడము, పాలు తాగకపోవడము, తర్వాత మనకు ఎడెబిలిటీ అంటే చిన్న బక్కగా చనిపోవడం, ఈ సమస్యలన్నీ తగ్గ అంటే మనం ఎవ్రీ పీరియాడికల్ గా మంచి నట్టల మందును డాక్టర్ అడ్వైజ్ మేరకు సరైన డోసు, యాక్చువల్ గొర్రెల్లో ఏ నట్ట ఉంది అది గుర్తించి వాడితే మంచి ఫలితాలు ఉంటాయండి.
1: గొర్రెలలో, మేకలలో ఈ పురుగుల వ్యాధులు, కడుపులో పురుగులు సోకకుండా రైతులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు?
0: ఫ్లైస్ అంటే ఈగలు, పెద్ద జాతి ఈగలు. అవి ఏం చేస్తాయి అంటే ఒక చిన్న గాయం అయితే గొర్రెకు అక్కడ వెళ్ళి అవి ఎక్స్ లే చేస్తాయి, దాని నుంచి మ్యాగెట్స్ ఫామ్ అయితే మ్యాగెట్ ఉండి అంటారు, పెద్ద పుండ్ అయిపోతుంది, దాని మన వల్ల టాక్సిన్స్ డెవలప్ అయితే అక్కడ మనం దాన్ని డ్రెస్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ టిక్స్ అనుకోండి, టిక్స్ ద్వారా గొర్రెల్లో, టిక్స్ అంటే గోమార్లు పీడుదులు, వాటి ద్వారా మన బేబీషియా వస్తుంది, అనప్లాస్మోసిస్ వస్తుంది, ఇంకోటి ట్రిపనోమియోసిస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా గొర్రెలన్నిటికీ డిప్పింగ్, ఈ అకారిసైడ్స్ ఉంటాయి, ఫ్లిమెత్రిన్ గానీ డెల్టామెత్రిన్ గానీ మనకు బయట మార్కెట్ లో ఉంటాయి, దాన్ని బట్టి డిప్పింగ్ చేయాలి. ఫామ్ చుట్టూ అక్కడ క్రిమి కీటకాలు లేకుండా మనం మన చెట్లన్నట్లు క్లీన్ చేసి ఉంచాలి. తర్వాత ఇక్కడ డ్యాంప్నెస్ ఉండకూడదు, వండుకునే ఆ షెడ్ లో ఎక్కడ కూడా డ్యాంప్నెస్ అంటే వెట్నెస్ ఉండకూడదు, ఉంటే వాటి ఫ్లైస్ కంట్రోల్ చేయలేము మనం, చాలా ఎక్కువ ఉంటది. మనం అది ఒకటి కంట్రోల్ చేస్తే మనకి ఈ వ్యాధులు రావు. ఇప్పుడు మన దగ్గర కుంటలు ఎండిపోయి పడిపోయే టైంలో నత్తలు ఉంటాయి, చిన్న చిన్న కుంటలలో ఆ వాటర్ లాగిస్తారు. ఈ ఫేషియోలకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఓస్టర్ నత్త, స్నేయిల్ అంటారు స్నేయిల్ ఇంగ్లీష్ లో. ఈ నత్తలో ఆ సైకిల్ కంపెనీ ఎగ్స్ అక్కడ పోగానే ఏం చేస్తాయంటే ఆ నత్తలో లార్వా ఫామ్ అయి బయటకు వచ్చి మళ్ళీ వాటర్ గడ్డి మీదకి వస్తాయి. గడ్డి మీద రాగానే ఇవి తినగానే వీటి లోపలికి వెళ్లి కార్యంలో కూర్చొని ఈ ఇక్టరస్ జాండీస్ మోషన్స్ బాటిల్ జా ఈ కండిషన్స్ దాన్ని డెవలప్ అయితే కాబట్టి దానికి సంబంధించిన అట్ల మంది వాడుకోవాలి. నత్తలు ఉన్న నీళ్లు పెట్టకూడదు ఒకటి. నెంబర్ టూ ఏంటంటే

0: మనము ఇంకొకటి ఇంటర్నల్ పారాసైట్స్ కంట్రోల్ చేయాలంటే ఒకే దగ్గర మేపకూడదండి, ఓవర్ గ్రేజింగ్ చేయకూడదు. మనం ఒక్కొక్కసారి ఒక 2-3 డేస్ మేపగానే కనీసం ఒక 20-30 డేస్ ఆ ప్లేస్ కి మళ్ళీ వెళ్ళద్దు. ఎందుకంటే ఇది ఫీసిస్ లో అంటే మనం ఈ విసర్జితాలలో వచ్చిన ఎగ్స్ లార్వాయి మన గడ్డి మీద కూర్చుంటాయి. తర్వాత 4 ఇంచ్ బిలో గడ్డి మేపకూడదు. ఓవర్ గ్రేజింగ్ చేస్తే షీప్ ఏం చేస్తుంది, ఆకలితోని అది కింద కూడా 2 ఇంచ్ 1 ఇంచ్ భూమి దగ్గర కూడా మేస్తుంటది. మనం 4 ఇంచ్ అంటే ఫాస్ట్ గా మూవ్ చేస్తుంటే ఆ 4 ఇంచ్ బిలో లార్వే ఉంటది మనకు గడ్డికి. 4 ఇంచ్ ఏవోనే మనం గ్రేజింగ్ చేయాలి, ఓవర్ గ్రేజింగ్ చేయకూడదు. యాక్చువల్ గా షెడ్ లో కూడా మేము ఏం చేస్తామంటే సున్నం చేయమంటాం క్లీన్ చేస్తూ. తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ వన్స్ ఒకసారి మనం ఒక 4 ఇంచ్ ఈ మన షెడ్ లో తవ్వి తీసేయాలి కిందిది నేల, కొత్త మట్టి మల్ల పోయాలి. పోస్తే ఈ ఓవా గానీ ఊసైట్ గానీ లార్వాల్స్ అన్ని మనకు ఆ సైకిల్ డిస్టర్బ్ అయ్యి వాటికి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్ట్ కావాలి. యాక్చువల్ ఏమవుతుంది, షీప్ అంతా ఒకే దగ్గర పెట్టినప్పుడు ఒక షీప్ కి ఎఫెక్ట్ అయినప్పుడు దాని పేడలో ఎగ్స్ వస్తాయి, మళ్ళీ ఇంకో షీప్ ఇంగారు చేసుకుంటారు, మళ్ళీ లోపలికి వెళ్తుంది. కాబట్టి మనం ఈ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కొంత చేస్తే యజమాన పద్ధతులు చేస్తే తప్పకుండా మనం ఈ అంతర్గత బాహ్య పరాన్నజీవుల నుంచి మన గొర్రెలు కాపాడుకోవచ్చు.
1: గొర్రెలకు టీకాలు వేయించాల్సినటువంటి వ్యాధులు ఏంటంటారు, ఏమన్నా షెడ్యూల్ ఉంటుందా టీకాలకు, మరి టీకాల షెడ్యూల్ ను ఎలా పాటించాలంటారు?
0: మనం జూన్ మాసంలో ఇది ఎంట్రోటాక్సిమియా బాక్టీరియల్ డిసీజ్ కి వ్యాక్సిన్ చేశామని గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా. తర్వాత ఆగస్టు లాస్ట్ మంత్ ఈ మంత్ లో మనం పీపీఆర్ పెస్టిడిస్ పెటెట్స్ రూమినెంట్స్ అంటారు, పెద్ద రోగం టీకా అంటారు, మనం అది కూడా గొర్రెలు మేకలు అన్నిటికీ ఆ టీకా ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాం. తర్వాత మనము డిసెంబర్ జనవరిలో మేము ప్రభుత్వం ద్వారా ఉచితంగా షీపాక్స్ మసూచి టీకాలు కూడా మేము వేస్తామండి. అవి కూడా వాళ్ళు టీకాలు విధిగా రైతు సోదరులు గొర్రెల కాపర్లు అందరూ తీసుకుంటే వాళ్ళకి జీవాలు ఇట్లాంటి వైరల్ డిసీజెస్ బాక్టీరియల్ డిసీజెస్ వాటి నుంచి మనం రక్షణ పొందవచ్చు.
1: మరి ఈ విధంగా ఉంటే శీతాకాలంలో చిన్న గొర్రె పిల్లలు గాని గర్భిణీ గొర్రెల విషయంలో గాని ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మంచి ప్రశ్న. యాక్చువల్ గా ఈ గర్భిణీ గొర్రెలు మన రైతు సోదరులు ఎక్స్ట్రా ఫీడింగ్ చేయరు. యాక్చువల్లీ ఏంటంటే వాటికి లాస్ట్ 6-8 వీక్స్ లో 70% ఆఫ్ అంటే 70% ఆ ఫీటల్ గ్రోత్ ఆ పుట్టబోయే పిల్ల గ్రోత్ లాస్ట్ 6-8 వీక్స్ లోనే జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఎక్స్ట్రా ఫీడింగ్ చేయాల్సి వస్తుంది. రోజు డైలీ 200-400 గ్రామ్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే దానా పెట్టాలి వాటికి. మంచి లష్ ఫీడ్ అంటే మనము లెగ్యూమ్, మనం యాక్చువల్ గా మన రైతు సోదరులు అంతా బయట గ్రేజింగ్ ల్యాండ్ చేస్తున్నారు, కొంత లెగ్యూమ్ పిల్లి పెసర గాని ఇట్లాంటిది మేపి వాటికి మంచి వాతావరణంలో ఉంచితే ప్రెగ్నెంట్ షీప్ ను అవి మంచి పిల్లలు మనకు అందిస్తాయి. అదొకటి. చిన్న పిల్లల్లో ఈ శీతాకాలంలో ముఖ్యంగా న్యూమోనియా, ఓవర్ క్రౌడింగ్ వల్ల న్యూమోనియా వస్తుంది, ల్యాంబ్ స్కూర్స్ వస్తుంది, ల్యాంబ్ డయేరియాస్ డిసెంటరీ వస్తుంది. న్యూమోనియా ఎందుకు వస్తుంది అంటే విండ్స్ ఈ చలి గాలులు కొట్టడం వల్ల వాటికి చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండి వాటికి న్యూమోనియా డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ చలిగాలికి ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలి ఒకటి. తర్వాత ఒకవేళ ఏమైనా డెవలప్ అయితే డాక్టర్ గారి సలహా మేరకు మనం యాంటీబయాటిక్ మందులు వాడుకొని వాటిని రక్షించవచ్చు. తర్వాత మంచి వాటర్ మంచి ఫీడ్. యాక్చువల్లీ ఏంటంటే మనకు శీతాకాలంలో ఈ చలి వల్ల ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించిన ఎనర్జీని రీకూప్ చేయడానికి మనం ఫీడింగ్ మంచి కాన్సన్ట్రేట్ ఫీడ్ గాని లష్ ఫీడ్ అంటే మనం మంచి గడ్డి మేపి ఆరోగ్యంగా ఉంటాయండి.
1: మరి ఇవే కాకుండా ముఖ్యంగా గొర్రెలకు మేకలకు ఈ వర్షాలు చలికాలంలో మేత విషయంలో చాలా మంచి జాగ్రత్తలు అనేటువంటి మీరు చెప్పడం జరిగింది. మరి చివరగా వానాకాలం శీతాకాలంలో గొర్రెలను వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి రైతులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటారు?
0: మనము డాక్టర్ గారి సలహా మేరకు వ్యాక్సినేషన్స్ ఒకటి కంపల్సరీ తీసుకోవాలండి. వాళ్ళ టీకాల కార్యక్రమం, టీకాలు ఏ టీకా కూడా మిస్ కాకుండా టీకాలు ఒకటి తీసుకోవాలి. పీరియాడికల్ డివామింగ్ ఒకటి చేయించుకోవాలి, అంటే నట్టల నివారణ మందులు ఓవర్ డోస్ కాకుండా వాళ్ళు డైరెక్ట్ కౌంటర్ మీద తీసుకోకుండా డాక్టర్ సలహా మేరకు పేడ శాంపుల్ టెస్ట్ చేసి ప్రాపర్ డివామింగ్ ఒకటి ఎవ్రీ 4 మంత్స్ కి ఒకసారి డివామింగ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మనము వాళ్ళు ఈవెన్ ఈ గొర్రె పొట్టేళ్లను కూడా మారుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆత్మపర ఇది మన ఇది ఒకే పొట్టేల వల్ల మనకు బ్రూసెలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వీక్లింగ్ అంటే మనకు చిన్న పిల్లల్లో వెయిట్ తక్కువ పుట్టడము, తర్వాత కొన్ని అబార్షన్స్ జరగడం జరుగుతుంది గొర్రెల్లో. కాబట్టి వాళ్ళు పీరియాడికల్ గా పొట్టేలు మార్చుకోవడం లేకపోతే దానికి బ్రూసెల్లా స్క్రీనింగ్ చేయడం ఒకటి తప్పకుండా చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఒకసారి. తర్వాత మనకు ఏమన్నా షీప్ ఉంటే వ్యాధి వచ్చినప్పుడు వెంటనే ఐసోలేట్ చేసి ఆ మందుల స్ప్రెడ్ కాకుండా ఒకటి చూసుకోవాలి. తర్వాత నెంబర్ 4 ఏంటంటే వాళ్ళు తప్పకుండా ఏదైనా షీప్ ఫ్లాక్ కొత్తగా తీసుకొచ్చినప్పుడు మందులోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు క్వారంటైన్ అంటాం మనం, అంటే ఒక 14-16 డేస్ వాటిని సపరేట్ గా ఉంచి ఏ వ్యాధి లేదని డిసైడ్ అయిన తర్వాతనే మనం అందులోకి వాటిని వదలాలి. తర్వాత మంచి ప్రాక్టీస్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలం గొర్రెలను కొత్త గొర్రెలను ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఈ వ్యాధులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ రెయినీ వింటర్ సీజన్ తర్వాత వాళ్ళు కొత్త షీప్ ని ఇట్లా రెడీ చేసుకుంటే మంచిది. అంతవరకు ఇవి కంపల్సరీ ఫాలో అవ్వాలండి. మంచి క్లీన్ వాటర్ ఇవ్వాలి, మంచి గ్రేజింగ్ కూడా. యాక్చువల్ గా ఎల్నినో ఎఫెక్ట్ తో ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయండి. దీని వల్ల మనకు వ్యాధులు లేవు, షీప్ చాలా హెల్దీగా ఉన్నాయి ఈ ఇయర్. వాళ్ళకి వాటికి గ్రేజింగ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే పొలాలు ఎక్కువ కొంతవరకు నాటు వేయకపోవడం వల్ల వాటికి గ్రేజింగ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈసారి చాలా బాగుందండి. ఇంకా

0: అన్న అంటే గొర్రెలకు వ్యాధులు, మేకలకు గాని గొర్రెలకు గాని వ్యాధులు చాలా తక్కువ ఉన్నాయి ఈసారి, బాగా హెల్దీగా ఉన్నాయి ఈసారి.
1: ఈ విధంగా ముఖ్యంగా గొర్రెల్లో ప్రధానంగా వచ్చేటువంటి వ్యాధి లక్షణాలు, ఆరోగ్యంపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటి యొక్క చికిత్స నివారణ చర్యల గురించి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మీరు అందించడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పెంపకందారులు పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైనటువంటి మేత, తాగునీరు, సకాలంలో టీకాలు, నులి పురుగుల నివారణ వంటి చర్యలకు ప్రాధాన్యం అనేటువంటిది ఇవ్వాలని మీరు తెలపడం జరిగింది. గొర్రెల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా పశు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యము. మరి రైతు సోదరులందరూ కూడా ముందస్తు జాగ్రత్తలే పశు సంపదకు రక్షణ. మీ గొర్రెలను ఆరోగ్యంగా కాపాడుకోవాలి, మీ కుటుంబానికి మీ వ్యవసాయానికి ఆదాయ భద్రతను పెంచుకోవాలనేటువంటి చాలా చక్కటి సందేశాన్ని మీరు ఇవ్వడం జరిగింది. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మా రైతు సోదరులకు, అదేవిధంగా గొర్రెల పెంపకదారులకు అందరికీ కూడా చాలా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు వానాకాలం మరియు శీతాకాలం గొర్రెలలో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ చర్యలు ఎల్కతుర్తి మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి రవీందర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వంకాయ కూరగాయ సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్ర రైతు శ్రీ వి రమణారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
5: మనము హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామ శివారులో ఉన్నటువంటి అభ్యుదయ రైతు వెలిగేటి రమణారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలు పండిస్తా ఉన్నారు. వారు ముఖ్యంగా ఈ సంవత్సరానికి గాను వంకాయ పంట పండియడం అనేటువంటి జరిగింది. మరి వంకాయ పంటలో ఏ విధమైనటువంటి మెలుకువలు, రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వంకాయ పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి మనము వారి మాటల్లో విందాం. ముందుగా నమస్కారం అండి.
6: నమస్తే సార్.
5: సార్ చెప్పండి, ఇప్పుడు వంకాయ పంట వేసుకునేటప్పుడు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
6: మనము ఏ క్రాఫ్ట్ అయినా, వంకాయ పంటే కాదు ఎనీ క్రాఫ్ట్, ఏ క్రాఫ్ట్ అయినా లోతు దుక్కు దున్నుకోవాలి. దాంట్లో కొంచెం మట్టి పరీక్ష చేయించుకోవాలి, మన కంపోస్ట్ ఎరువులు పోసుకోవాలి, డిఏపి లాంటి సూపర్ ఫాస్ఫేట్ లాంటివి కూడా దుక్కిలో వేసుకుని విత్తనం గానీ పెట్టుకుని తీసేలా దాన్ని అచ్చు గాని లేకుంటే గద్దెల లెక్క వేసి చేయడం గానీ చేసుకోవాలి. అయితే కాకపోతే నా క్రాఫ్ట్ కు నేను ఈ విధంగా చేసుకో వాటిని మల్చింగ్ చేసుకునే విధంగా బెడ్స్ పెట్టుకుని దాని మల్చింగ్ డ్రిప్ ఏర్పరచుకుని ఈ వంకాయ గ్రాఫ్టింగ్ మొక్కలు ఒక్కొక్క మొక్క 6 రూపాయల చొప్పున తీసుకొచ్చి మనం పెట్టడం జరిగింది.
5: వంకాయ మొక్కలు అనేటువంటివి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వంకాయ నారు పెట్టేటప్పుడు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలి?
6: దాదాపు అన్ని క్రాఫ్ట్ లాగా ఒకటే విధంగా, కాకపోతే మనం మల్చింగ్ చేసినాం కాబట్టి కొంచెం లోతు దుక్కి ఉంటే అది బెడ్ కు ఎక్కువ మట్టి వస్తుంది అని లోతు దుక్కి చేస్తాం.
5: మీరు మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత డ్రిప్ పైప్ దాపిన తర్వాత
6: డ్రిప్ పైపులకు పైప్ చాపుతాం మనం ముందే, చాపిన తర్వాతనే మీద మల్చింగ్ చేస్తాం. మల్చింగ్ చేసి మనకి ఎన్ని ఫీట్లకు ఒక మొక్క పెట్టుకోవాలో ఆ మొక్క ప్రకారంగా మనము రంధ్రాలు చేసుకుంటాం. ఒకవేళ అట్లా రంధ్రాలు చేసిన మల్చింగ్ కూడా మనకు దొరుకుతుంది, కాకపోతే మాకు దొరకలేదు మేము వేసి మేము మాకు అనుకూలంగా రంధ్రాలు చేసుకుంటూ మొక్క పెట్టేశాం.
5: ఇప్పుడు మీరు మొక్కలు అనేటువంటివి తీసుకొచ్చిల్లు, మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిల్లు, మీరు ఏ రకమైనటువంటి విత్తనాలను మీరు వాడడం అనేటువంటి జరుగుతుంది?
6: అయితే ఇది గ్రాఫ్టింగ్ మొక్క 6 రూపీస్ పడుతుంది ఒక్కొక్క మొక్కకు. అది మన సిద్దిపేట దగ్గర ఆర్కా గ్రాఫ్టింగ్ నర్సరీ అని ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి మేము పట్టుకొచ్చినాము.
5: మీరు పెట్టేటువంటి మొక్కలు ఎంతెంత దూరం ఒకటి మీరు పెట్టడం అనేటువంటి జరుగుతా ఉన్నది?
6: మామూలుగా మనము గ్రాఫ్టింగ్ కాకుండా మామూలు వంకాయ మనం నార పోసుకొని పెట్టిన మొక్కలు అయితే 3:3 పెడతారు, 3 ఫీట్లకు ఒకటి, 3 ఫీట్లకు ఒకటి పెడతారు. ఈ గ్రాఫ్టింగ్ మొక్క అయితే 6 ఫీట్లు సాలకు సాలకు మధ్యలో ఉంటది, మొక్కకు మొక్కకు మధ్యలో 3 ఫీట్స్ ఉంటది.
5: అంటే ఈ విధంగా మీరు పెట్టేటువంటి తరుణంలో మీరు హైబ్రిడ్ రకానికి చెందినటువంటి వంకాయ పెడుతున్నారా, లేకపోతే దేశవాళీ రకానికి చెందినటువంటి వంకాయ నారు మొక్కలను పెడుతున్నారా?
6: హైబ్రిడ్ వంకాయ అంకుర్

0: వాళ్ళది, కీర్తి అనే వెరైటీ. అది కూడా గ్రాఫ్టింగ్ ఎప్పుడైతే చేసినామో ఆ వెరైటీ దానికి అనుకూలంగా అత్యధిక దిగుబడి వచ్చింది అనుకుంటేనే వాళ్ళు ఈ వెరైటీని గ్రాఫ్టింగ్ చేస్తారు. అది కూడా మనకు ఇక్కడ చూసి ఈ వెరైటీ గ్రాఫ్టింగ్ బాగుండదని చూసిన తర్వాతనే ఈ వెరైటీని మనం ఎన్నుకోవడం జరిగింది. అది కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈల్డింగ్ కూడా వస్తా ఉన్నది. ఇప్పుడు ఒక కాకపోతే 3 మంత్స్ అవుతుంది మనకి ఈల్డింగ్ కాబట్టి, అది ఇంకా 1 ఇయర్ మన ఫీల్డ్ లో ఉంటది.
1: అంటే ఇప్పుడు మీరు మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఏనుకుంటది?
0: అది 15 డేస్ లో ఏనుకుంటది, పచ్చగొస్తుంది.
1: అంటే ఇప్పుడు మీరు పెట్టినటువంటి వంకాయ పంటలో చూసినట్లయితే ఇప్పుడు ఈ ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఎప్పుడెప్పుడు ఏ విధంగా వేసుకోవాలంటారు?
0: వాస్తవంగా అయితే మనం డ్రిప్ ఇచ్చినాం కాబట్టి అంత డ్రిప్ లే పోతుంది. డ్రిప్ లో కరిగే ఫర్టిలైజర్స్ ఏవైతున్నాయో, ఎన్పికే గాని, డిఏపికి సంబంధించింది గాని, పొటాష్ సంబంధించిన గాని, అవి మన బయట బ్యాగ్స్ దొరుకుతాయి, అవి మన డ్రమ్లలో కలుపుకొని మనము వాటికి ఎక్కియాలి. ఎక్కిస్తే ఆటోమేటిక్ గా చెట్టు దగ్గర పడుతుంది, అది మంచిగా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇక ఒకవేళ మనకు మీద నుంచి ఇచ్చే పెస్ట్ ఏదైతే ఉన్నదో, మైక్రో న్యూట్రియంట్స్ గానీ, పెస్టిసైడ్స్ గానీ, ఫంగిసైడ్స్ గానీ, అవి పైనుంచే మనం స్ప్రే చేసుకోవాలి.
1: అంటే ఈ విధంగా ఏ ఎరువులైనా కూడా వాటర్ సాల్బుల్ ఎరువులను మాత్రమే డ్రిప్ ద్వారా అందించడం అనేటువంటిది జరుగుతా ఉన్నది.
0: అంతే.
1: అయితే ఈ ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే వంకాయ పంటలో ఈ ఎల్నినో ప్రభావం వలన నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేపట్టాలంటారు రైతులు?
0: ఇప్పుడు డ్రిప్ ఇచ్చడం కాబట్టి కొంచెం వాటర్ మనకు సేఫ్ అవుతుంది. కాకపోతే ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి కరెంట్ 5 గంటలకు పోతుంది, 2 గంటలు ఇస్తున్నాము. ఆ 2 గంటలు దినేటప్పటికి దినం ఇస్తా ఉన్నాము. అట్లా ఇస్తే మనకు ఈవినింగ్ కనుక ఇస్తే మళ్ళా ఎండకు అది ఎగిరిపోదు కాబట్టి ప్రతిరోజు దినేటప్పటికి దినము, ఒక రోజు తర్వాత ఒక రోజు అయినా ఒకసారి ఓ రోజు రెగ్యులర్ గా కూడా ఇస్తా ఉన్నాము, సాయంత్రం 3 నుంచి 5 వరకు.
1: మరి ఇది ఈ విధంగా ఉంటే వంకాయ పంటలో కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉందంటారు? ఎందుకంటే మల్చింగ్ వేయడం ద్వారా కలుపు అనేటువంటిది ఎక్కువ పడదు అని అంటారు, మరి ఈ సందర్భంగా కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉంది?
0: అంటే 100% పెట్టిన మొక్క పక్క ఒక 1.5 ఫీట్ వరకు, అటు 1.5 ఇటు 1.5 ఫీట్ వరకు గడ్డి రాదు. కాకపోతే మధ్యలో స్పేస్ ఎప్పుడైతే ఇంకొక 2.5 ఫీట్ ఉంటది మధ్యలో, ఆ మధ్యలో దాంట్లో గడ్డి వస్తుంది. ఆ గడ్డిని వీలైతే మనుషుల ద్వారా పీకేయడం లేదంటే గడ్డి మందు ద్వారా స్ప్రే చేస్తే పోతుంది అది. ఇక ఒకసారి బాగా అధికంగా వర్షాలు కురిసేప్పుడు గడ్డి పెరుగుతుంది, వాటిని మనుషుల ద్వారా తీసేయాలి.
1: మరి కలుపు యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ప్రస్తుతము ఎటువంటి చీడపీడలు అనేటువంటివి వంకాయలు పంటలో మనకు కనబడతాయి, వాటి నివారణకు ఏం చేయాలంటారు?
0: వంకాయ పంటల చీడపీడలు అనేటివి అధికంగా ఉంటాయి. వీటికి ఇప్పుడు మనము ఏదో IPM పద్ధతి ద్వారా పోతే అవి ఓసారి తట్టుకుంటే ఓసారి తట్టుకోవు. కాకపోతే ఇప్పటికీ మాత్రం ప్రస్తుతానికి అయితే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఫంగిసైడ్స్ కు సాఫ్ లాంటి, ఓబెరాన్ లాంటి, M45 లాంటి ఇటువంటివి మనం ఫంగిసైడ్స్ రాకుంటే వాటికి కొడతాము. కాకపోతే ఇప్పుడు ఈ పచ్చదోమ, తెల్లదోమ, వీటికి అసిఫేట్, కాన్ఫిడారు ఇటువంటి దగ్గర దగ్గర 6 డేస్, 10 డేస్ ఆ మందు ఎన్ని రోజులు ఉంటే దాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాయతులుసు పురుగుకు మాత్రం రకరకాల పెస్టిసైడ్స్ కొడతానే ఉన్నాం. ఇన్స్పియో కా నుంచి కోరాజిన్ వరకు రకరకాల కొడతానే ఉన్నాం.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా చీడపీడలను నివారించాలి అని చెప్తా ఉన్నారు. మరి వంకాయ పంట పెట్టిన తర్వాత ఎన్ని రోజుల పూత వస్తుంది, ఎన్ని రోజులకు కాత అనేటువంటిది చేతికి వస్తుంది అంట?
0: 45 నుంచి 60 డేస్ లోపు మంచి ఫ్లవరింగ్ మీద ఉంటది. అది 60-75 డేస్ వరకు వస్తూనే ఉంటది. ఇక 75 డేస్ నుంచి మళ్ళీ ఇన్ని రోజులు ఆగవలసిన సమయం ఉండదు. అది ఎప్పటికీ మనం వాటర్ ఇస్తా ఉంటే, ఫర్టిలైజర్ ఇస్తా ఉంటే అది రెగ్యులర్ గా అత్యధిక దిగుబడి వస్తుంది. గ్రాఫ్టింగ్ అంటేనే అత్యధిక దిగుబడి, మామూలు పెట్టిన దానికి ఈ గ్రాఫ్టింగ్ మొక్కకు తేడా అదే. కాకపోతే అధిక వర్షాలు పడ్డప్పుడు మొక్క చనిపోకుండా దాని ఏర్ వ్యవస్థ లోపడిపోతుంది, ఎక్కువ పోషకాలను ఆ భూమి నుండి తీసుకుంటది, లోతు నుంచి తీసుకుంటది. కాబట్టి ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంటాంటది. కాకపోతే మనం ఒక హైట్ పెరిగిందంటే మళ్ళీ మనం ఈ వాటర్ బంద్ పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళా వాటర్ ఇచ్చినట్టయితే మళ్ళీ ఒక 2 క్రాపులు మళ్ళీ వస్తుంది.
1: అంటే ఈ విధంగా మీరు తెంపడం అనేటువంటిది జరుగుతుంది. తెంపిన తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని గుంటలల్లా ఈ వంకాయ పంట అనేటువంటిది పెట్టడం జరిగింది?
0: ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మేము 40 గుంటలు అంటే ఒక ఎకరంలా పెట్టినాము. ఎకరంలా ఇప్పుడు మనకు దిగుబడి ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ఉన్నా లేకున్నా మనం తోటను మెయింటైన్ చేయాలి కాబట్టి ప్రస్తుతానికి అయితే జరుగుతూ ఉన్నది. ఇది కాకపోతే మనం మామూలు రకం వేసుకున్నప్పుడు 6 మంత్స్ 7 మంత్స్ లోపటే క్రాప్ అయిపోతుంది. గ్రాఫ్టింగ్ వేసుకున్నప్పుడు 1.5 ఇయర్ ఉంటది కాబట్టి ఈ సమయం లోపల ఎప్పుడో ఒకసారి మనకు మంచి ధర రాస్తుంది అనే ఆలోచనతో ఈ విధంగా ఈ టెక్నాలజీ కూడా జరిగింది.
1: మరి చివరగా వంకాయ పండించాలనేటువంటి రైతులకు మీరు చెప్పేటువంటి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు?
0: ఒకవేళ గ్రాఫ్టింగ్ కనుక వేసుకుంటే దానికి చిన్నప్పుడు దాని మొక్క

0: పక్కన కానివ్వండి, దాని సైడ్ రిమ్మర్ వేరే వస్తాయి, వాటికి కట్ చేసుకుంటూ ఉండాలి. అవి మీద కూడా అప్పుడప్పుడు దాని వేరు వ్యవస్థ మొక్కకు సంబంధించి అవి కూడా పెరుగుతాయి, వాటికి కట్ చేసుకోవాలి. వాటిని వంకాయ మొక్క మినిమం 2 డేస్ కి ఒక్కసారి అయినా రెగ్యులర్ గా క్రాప్ లో తిరగాలి. తిరిగినప్పుడే దానికి వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఆ వంకాయ క్రాప్ వేయాలి, లేకుంటే వేయకూడదు, దాని నష్టపోతాం.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వంకాయ పంటలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి చాలా చక్కగా వివరించినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు వంకాయ కూరగాయ సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్ర రైతు శ్రీ వి రమణారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.

0: गांठ बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైత సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:40 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ठीक है भाई, मैं भी आजकल जैविक खेती शुरू करूंगा।
1: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
2: మీరింత వరకు పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కృష్ణసాయి. ఇక ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి, సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి.
3: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
4: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు గాని అక్కడ ఉండే చెట్లను గాని ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్ కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
3: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలవుతా ఉన్నది, దాని యొక్క తీరు తెన్నులు ఏంటంటారు?
4: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హన్మకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.

0: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
1: ఎన్ఎంఎన్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
0: మన హన్మకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలు అవుతుంది?
1: మన హన్మకొండ జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్, ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హన్మకొండ జిల్లాలో 1250 మంది రైతులను సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
0: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
1: ఇది సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని, ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
0: అంటే ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
1: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేసి ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని, ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు, గాలి, నీరు, నేల, ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి, కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనం దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు కానీ ఈ ట్రైనింగ్ విషయంలో కానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి, తర్వాత బావిలు, చెట్లకు సంబంధించినవి, వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు, యూరియా కానీ, ఫర్టిలైజర్ కానీ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేయాలి.
0: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
1: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి, కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు, ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
1: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి 1 ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం, ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
0: అంటే ఇప్పుడు రైతులు, మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
1: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతో, వ్యవసాయ అధికారులతో మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము, ఘనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
0: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే
1: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ, 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు, సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే బంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లాగా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఒక రైతుకు 1 ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
1: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు, ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి.

0: వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ ని ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకు అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన ఆ వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకర్కు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటామంటే ఇక అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000, 8,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
0: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారు ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మనం మ్యాంగో ఆర్చర్డ్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
1: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
0: 1,250 రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటిది జరిగింది?
0: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని, ఒక 30-40 మంది రైతుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకలలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీ దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1,250 మంది రైతులు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లో మార్పు జరగదు, నేల కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీమ్ వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరియు నేలను, భూమిని, నేలను, గాలిని, ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతి వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్య రహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయమైనారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే.

0: చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ నివేదిక ప్రసారం అవుతుంది. ఈ ప్రసారంలో ఈ రాత్రి 10 గంటలకు

0: ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు 2026 శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ అశ్వవాహనారూఢాయ నమో నమః. అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడి వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 విఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహినిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైస్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు, అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి

0: గాంధీ వారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జియంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాంతమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం బలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందనభట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే

0: ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలా మందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి. ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వార సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను, ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి, మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను, ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు, ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి, ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు దొంగతనాలకు మోసాలకు దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జనమ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించారో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ

శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా

స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు, వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు, అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహిణిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకు రచలనాడగను కంచుమించుగా కక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెత్సరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం, చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని, మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగ తోలితి తొక్కుల దేవవ వెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక, దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట, ఎంతంట, ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సూపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెల్లగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై, అయ్యా మీ అందమైనటువంటి పాదపద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి, విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధి దేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధి దేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి, ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది. కాబట్టే ఇక్కడ అంటారు, కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా
తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని, ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను

0: అదిగో నందన భట్టు గారు అందిస్తారు అందుకున్నాం, స్వామి నందన భట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది, దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామివారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి, కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం, అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు, తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలు

తను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనం అందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలం ఏమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కల్కి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకొని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రములాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తి అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా, చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే 4 వీధులు కూడా 4 వేదాలకు ప్రతీకమన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. 2 వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామివారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో, వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికీ కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం.
శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివ

0: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, కుమార్, చిన్మయ్ వీరందరి కోసం ఈ పాట.

రాజా చిత్రం కోసం చిత్రపడిన పాట గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుంచి చింత శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తర్వాత పాట టక్కరి దొంగ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఖైదీ నెంబర్ 786, క్షమించండి, ఖైదీ నంబర్ 150 చిత్రం కోసం జాస్ప్రీత్ జాస్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి వీరందరి కోసం ఈ పాట.

అవతారం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట, గీత రచన జొన్న విత్తుల, సంగీతం ఘంటాడి కృష్ణ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోషి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా.

0: కిసాన్ వాణి
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి.
2: మనోరంజన్ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు అవస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: significance of this year's National Film Awards and what they reflect about Indian cinema today.
1: Absolutely, my pleasure. Thank you so much for having me.
2: You were listening to a discussion on Honoring Cinematic Excellence, the 72nd National Film Awards. The participants were Murtaza Ali Khan, film critique, and Meghna Bose, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
4: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తాని రాగరి సరే గా బాబాని దాని దాని సాబాని సాబాని సరే గా బాబాని సరే గా బాబాని తాని రాగరి రాగరి రాగరి బామగరి మగరి దగరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 హెల్డ్ ఇన్ జపాన్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు, అలనాటి ఆనిమత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా భార్యాబిడ్డలు చిత్రం కోసం ఘంటసాల ఎల్లారేశ్వరి పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.

భలే తమ్ముడు చిత్రం కోసం ఎండి రఫీ, పి సుశీల పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

తర్వాత పాట పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. తర్వాత పాట మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ఇలవేల్పు చిత్రం కోసం పి లీల, పి సుశీల, రఘునాథ పనిగ్రహి పడిన పాట, గీత రచన వడ్డాడి, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై.